ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 9వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 31వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ఎస్ పై మీడియం వేవ్ 102 మెగాహెచ్ పై ఎఫ్ఎం ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలను శ్రీకాకుళంలో 101.7 మెగాహెచ్, రాజమండ్రిలో 102.9 మెగాహెచ్, కాకినాడలో 100.1 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీల్లో కూడా శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57 కావస్తుంది. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం మువ్వెన్నెల కీర్తనమై బృందగానం వింటారు. రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు.

0: మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వ్యాస మహర్షి విరచిత దుర్గాస్తవం నాట్య కలం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన ఖురాన్ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత మొహమ్మద్ అబూబ్కర్.
1: అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. మనం ఎలాంటి వారి సహచర్యం కోరుకోవాలి అనే విషయమై ఖురాన్ సూక్తుల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాము ఇన్షాల్లా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వస్బిర్ నఫ్సక మఅల్లజీన యదఊన రబ్బహుమ్ బిల్ గదావతి వల్ అసియి తురీదు జీనతల్ హయాతి దునియా వలా తుతి మన్ అగ్ఫల్నా కల్బహు అన్ జిక్రినా వత్తబా హహావు వకాన అమ్రుహు ఫురూత. ఇది సూరే కహఫ్ 18వ సూరా. ఇది ఇందులో 28వ వచనము ఈ సూక్తి. దీని భావం ఏమిటంటే, తమ ప్రభువును ఉదయము సాయంత్రము వేడుకుంటూ ఆయన ప్రసన్నతను చురుగొనే ప్రయత్నంలో ఉన్నవారి సహచర్యం పట్ల నీ మనస్సును సంతృప్తిపరచుకో. జాగ్రత్త, వారి నుంచి నీ దృష్టి మలుచుకోకు. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో చూడు. ఎవరి హృదయాన్ని మేము దేవుని పట్ల నిర్లక్ష్యానికి గురి చేశామో, ఎవడు తన మనోవాంఛలకు వెనుక పరుగులు తీస్తాడో, ఎవడు పనితీరు మితిమీరిపోతుందో అతనికి విధేయత ఎట్టి పరిస్థితుల్లోనూ చూపకు. ఈ ఖురాన్ సూక్తిలో రెండు రకాల వారి గురించి ప్రస్తావించడం జరిగింది. వీరిలో ఎలాంటి వారికి దూరంగా ఉండాలి, ఎలాంటి వారితో స్నేహం చెయ్యాలి అనేది కూడా చెప్పబడింది. ఉదయం సాయంత్రం దేవుని ప్రసన్నతను చురుగొనేవారు, అదే ప్రయత్నంలో ఉండేవారు. ఉదయం సాయంత్రం దైవ ధ్యానంలో లేదా ఆయన ఇష్టపడే పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఒక వ్యక్తి ఉదయాన్నే మంచి సంకల్పంతో మంచి ఆలోచనతో ఉండే స్వభావం ఉంటుందో, అతడు ఆ రోజులో మంచి చేయాలనే తపనతో ఆరాటంతో ఉంటాడో, అలాంటి వారు ఎక్కువగా మంచిలో ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం అయ్యేసరికి అతడు దైవచింతనలో ఉండి ఈరోజు ఏం పనులు చేశాను మంచి చెడు ఆలోచించి రేపు ఇంతకన్నా బాగా ఎక్కువగా చెయ్యాలనే స్వభావం ఉంటుంది. అలా కాకుండా దైవం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రాపంచిక జీవితపు అందాలలో సుఖాలలో ఆకర్షితుడై మనోవాంఛలకు అనుగుణంగా నడుచుకుంటాడో, అలాంటి వారితో మితిమీరి ప్రవర్తించే వారితో సహచర్యం చేసినట్టయితే ఆ సహచర్యము నిన్ను తప్పుదోవ పట్టించే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పబడుతుంది. అంటే మనుషులు వారి స్నేహం చేసేవారు లేదా చుట్టుపక్కల ఉండేవారు, వారు రోజు ఎవరితో కలుస్తుంటారో, ఎలాంటి వాతావరణంలో ఉంటారో, ఎలాంటి మనుషులతో మమేకమై ఉంటారో, వాళ్ళ ప్రభావం వారిపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్నపిల్లలు ఎలాంటి ఇంట్లో పెరుగుతారో ఆ భాష తొందరగా మాట్లాడగలుగుతారు. ఒక తెలుగు మాట్లాడేవారి ఇంట్లో ఉండే చిన్నపిల్లాడు తెలుగు చక్కగా మాట్లాడగలుగుతాడు, అదే ఆంగ్లం మాట్లాడే ఇంట్లో ఉన్నట్టయితే ఆంగ్ల భాష మాట్లాడగలుగుతాడు. అంటే తాను ఉండే పరిసరాల ప్రభావం అతని మీద పడుతుంది, అలాగే స్నేహితుల ప్రభావం తన మీద పడుతుంది, అలాగే తను ఎవరితో సహచర్యం చేస్తారో వారి అలవాట్లు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచార వ్యవహారాలలో అలవాటు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నువ్వు నీ స్నేహితుడిని ఎంచుకున్నప్పుడు మంచి స్నేహితుడిని ఎంచుకోవడం తప్పనిసరి. అలాగే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు,

0: మంచి స్నేహితుడు అంటే ఒక అత్తరు అమ్మేవాడి లాంటి వాడు. ఎందుకంటే ఆ మంచి స్నేహితుడి వలన, ఆ అత్తరు అమ్మేవాడి వలన నీకు సువాసనలు నువ్వు ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక కమ్మరి షాపు వాడు నీకు స్నేహితుడైతే, అతని షాపుకి వెళ్ళి అతను కలవడానికి వెళ్తే అక్కడ దుమ్ము ధూళి నీ పడే ప్రమాదం ఉంటుంది. అంటే ఈ మంచి స్నేహితుల్ని అత్తరు అమ్మేవాడితో పోల్చడం జరిగింది, అదే చెడ్డ స్నేహితుల్ని ఆ కమ్మరి షాపులో ఉండే దుమ్ము ధూళితో పోల్చబడింది. అదేవిధంగా ఎలాంటి పరిసరాల్లో ఉంటామో, ఎలాంటి స్నేహితులతో ఉంటామో, వారి ప్రభావం మన మీద పడుతుంది. కాబట్టి మనము ఊహ తెలిసిన తర్వాత, మనకు పరిస్థితులు అర్థమైన తర్వాత, మంచి స్నేహితులు ఉదయం సాయంత్రం దేవుని ప్రసన్నత చురుగొనాలి అనే ఉద్దేశంతో ఉండే వాళ్ళతో స్నేహం చేస్తే మనకు కూడా అలాంటి గుణాలు జనించే అవకాశం ఉంటుంది. అలాంటి మార్గంలో నడిచేందుకు మనకు ఆ స్నేహం దోహదపడుతుందని చెప్పబడుతుంది. కాబట్టి అల్లా తాలా మనకి అలాంటి స్నేహితులు ఎంచుకునే స్వభావాన్ని కలగజేయగాక. ఆమీన్.
1: చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు విన్నారు వ్యాఖ్యాత మొహమ్మద్ అబూబకర్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. నేటి పొలం పనులు కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో సస్యరక్షణ విధానాలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.

ప్రకృతి వ్యవసాయం అనేది మామూలు సాగు చేసుకునేటువంటి వ్యవసాయ విధానం కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం. ఈ జీవన విధానంలో మనము వ్యవసాయాన్ని చూసేటువంటి తీరు మార్చుకోవాలి, మన భూమిని చూసేటువంటి తీరు కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా పంట భూమిలోకి వెళ్ళినప్పుడు, పంట సాగులో ఉన్నప్పుడు, అక్కడ రైతుగా మనం పురుగు పుట్రా చూసినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. వాటిని వెంటనే తగ్గించాలా, ఏం చేసి తగ్గించాలా అనేటువంటి ఆలోచన చేస్తాం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ప్రకృతి వ్యవసాయంలో మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, మనకు కనిపించేటువంటి పురుగులన్నీ కూడా మనకు నష్టం చేసేటువంటి పురుగులా, లేకపోతే సహాయం చేసేటువంటి పురుగులు కూడా ఉంటాయా దీంట్లో అనేటువంటి ఆలోచన రావాలి. గమ్మత్తైన విషయం ఏంటంటే, స్వచ్ఛమైనటువంటి ప్రాంతంలో ఒక పంట తీసుకుంటే అక్కడ మనకు కనిపించేటువంటి పురుగుల్లో ఎక్కువ శాతం మనకు మేలు చేసే పురుగులే ఉంటాయి. ఎక్కువ మేలు చేసే పురుగులు ఉన్నప్పుడు, నష్టం చేసేటువంటి పురుగుల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు, ఈ మేలు చేసేటువంటి పురుగులు సహజంగానే వాటిని నియంత్రించడం కానీ నివారించడం కానీ చేసేస్తాయి. మనం ప్రత్యేకంగా ఎక్కువ పనిచేయక్కర్లా. ఒకవేళ వాటిని నియంత్రించడానికి మనం ఏదన్నా ప్రయత్నించాలన్నా రసాయన రహిత మార్గాలు అనేక రకాలని మనకి సూచించారు. వాటిల్లో ప్రధానంగా మనం విత్తన శుద్ధి కానించి మొదలు పెడితే, విత్తన శుద్ధికని బీజామృతం అనే దాన్ని సిఫార్సు చేశారు. ఈ బీజామృతం అనేది ఖచ్చితంగా మనం పాటించాలి. విత్తనం ద్వారా కానీ వేర్ల ద్వారా కానీ వచ్చేటువంటి తెగుళ్ళని ఆపటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి విత్తన శుద్ధి పద్ధతి. దీంట్లో 20 లీటర్ల నీటిలో 5 లీటర్ల ఆవుమూత్రం, 5 కిలోల ఆవుపేడ, 50 గ్రాముల సున్నం, 1 పిడికెడు పుట్టమన్ను కలిపి జీవామృతం తయారు చేసుకుంటాం. ఇందులో గనక విత్తనాలను నానబెట్టి ఆరబెట్టి విత్తుకుంటే భూమి ద్వారా వ్యాపించేటువంటి మరి బూజు లాంటి తెగుళ్ళు మనకు రాకుండా పంటలను కాపాడుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ బీజామృతమే కాకుండా ఎప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయంలో సహజంగా మొక్కలకి రోగనిరోధక శక్తి ఉండేలాగా మనం చూసుకోవాలి. దానికి రసాయనిక ఎరువులు కాకుండా సహజంగా మనకి దొరికేటువంటి ఈ ఆవు పేడ, ఆవుమూత్రం, దాంతోపాటుగా కాస్త బెల్లం, శనగపిండి, దీంతోపాటుగా మనము పుట్టమన్ను, వీటన్నిటినీ కలుపుకొని ఒక జీవామృతాన్ని తయారు చేసుకొని దాన్ని మనం గనక వాడుకోగలిగినట్లయితే భూమిలో మనకు సహాయం చేసేటువంటి కొన్ని రకాల మిత్ర పురుగులు, వానపాములు ఇవన్నీ కూడా పెరగటం, అవి

0: వదిలేటువంటి కొన్ని రకాల మరి జీవరసాలు మన పంట అభివృద్ధికి చక్కగా ఉపయోగపడటం, మొక్కలు సహజంగానే రోగనిరోధక శక్తితోటి పెరగటం, వీటన్నిటి వలన మనకు వచ్చేటువంటి మొక్కలు ఈ పురుగుల్ని తెగుల్ని సహజంగానే తట్టుకుంటూ ఉంటాయి. అందుకని మనము ఈ జీవామృతం అనేటువంటి పదార్థాన్ని మొక్కల్లో రోగనిరోధశక్తి పెంచేలాగా మనం ఉపయోగించుకోవాలి. దీనికి తోడు సహజంగా మనం చేసేటువంటి వ్యవసాయంలో ఈ కలుపు నియంత్రణ కోసం రసాయనాలు వాడకుండా ఆచ్ఛాదనాన్ని కనుక చక్కగా వాడుకోగలిగినట్లయితే, ఎండిన ఆకులు, ఎండిన రెమ్మలు, ఈ ఖాళీ ప్రదేశాలంతా నింపేసినట్లయితే దానివలన కలుపు బాగా తగ్గుతుంది. దానికి తోడు మనకి నేలలో తేమ శాతం, అలాగే నేలలో మనకు సహాయం చేసేటువంటి జీవరాశులకు సరైనటువంటి వాతావరణం ఇవన్నీ కూడా అక్కడ లభ్యమవుతాయి. దానివలన మన పంటలకి చాలా చాలా మేలు. ఇకపోతే భూమిలో సరైన తేమ, సరైన గాలి, ఈ రెండు కూడా చాలా చాలా అవసరం. నేలలో ఒక స్థాయికి మించి తడి ఉంటే సమస్య, ఒక స్థాయికి మించి తడి తక్కువైనా సమస్య. కాబట్టి సహజసిద్ధంగా నేలలో ఎంతైతే ఉండాలో అంతే తేమ ఉండాలంటే ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయంలో మనకి మేలు చేసేటువంటి అనేక రకాలటువంటి వానపాలం లాంటి జీవులు మనకెంతో సహాయం చేస్తాయి. దానికి తోడు నేలలో సేంద్రియ పదార్థం ఎప్పుడైతే బాగా పెంచుకోగలుగుతామో సహజంగానే నేల ఆరోగ్యాన్ని పెంచి మనకెంతో మేలు జరగటానికి అవకాశం ఉంటుంది. ఇక మనం అనేక రకాల పంటలు పండిస్తూ ఉంటాం. మనకి వచ్చేటువంటి పురుగుల్ని తెగుళ్ళని నియంత్రించడానికి మరి కొత్త పద్ధతి అని చెప్పుకునేటువంటి ఈ ప్రకృతి వ్యవసాయం నిజంగా అయితే కొత్త పద్ధతి కాదు, మన పెద్దలు చేసుకునేటువంటి పద్ధతే, కానీ ఇప్పుడు కొత్తగా మనం చేసుకుంటున్నాం కాబట్టి వాటిలో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన భయం మనకుంటూ ఉంటుంది. దీనికి మనము ముఖ్యంగా రకరకాలైనటువంటి జీవరసాయల్ని మనం వాడుకోవాలి. కషాయాలు అంటాము, రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటాం, అగ్నాస్త్రమని, నియమాస్త్రమని, లేకపోతే బ్రహ్మాస్త్రమని రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే మనకి తెగుళ్ళు కొన్ని వస్తూ ఉంటాయి. తెగుళ్ళు నియంత్రించడానికి దశపర్ణి కషాయం అనేది మనకి మామిడిలో బూడిద తెగులు కానీ లేక ఇతర రకాలైనటువంటి మచ్చ తెగుళ్ళు కానీ వీటన్నిటికీ నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇది కాకపోయినా పుల్లటి మజ్జిగ కూడా మనకి తెగుళ్ళను నియంత్రించేటువంటి గుణం కలిగి ఉంటుంది. పుల్లటి మజ్జితో పాటుగా ఇంగువ కూడా తెగుళ్ళు నియంత్రించేటువంటి గుణం కలిగి ఉంటుంది అనేది మటుకు మనం మర్చిపోకూడదు. అలాగే రకరకాల మార్గాల్లో మనం నియంత్రించుకోవటానికి, ఈ మిత్ర పురుగుల సంఖ్య పెంచుకోవటానికి మనకి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. వాటి అన్నిటిని సద్వినియోగపరచుకోవాలి. అలాగే సహజంగా మనకి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశుల్ని మనం సంరక్షించుకుంటూ ఉన్నట్లయితే అవే వచ్చి మనకి సహాయం చేస్తూ ఉంటాయి. కళ్ళకు కనిపించకపోవచ్చు కానీ ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనము ట్రైకోగ్రామా అనేటువంటి ఒక రకమైనటువంటి కందిరీగను తీసుకోగలిగినట్లయితే ఈ కందిరీగలు మన పొలంలో తిరగాలంటే రసాయనాలు ఏమీ ఉండకూడదు, రసాయన వాసన రాకూడదు. అప్పుడు అవి సైన్యంలాగా పొలమంతా తిరుగుతూ ఉంటాయి. వాటిని మరి మనం గనక సంరక్షించుకోగలిగితే గుడ్డు దశలోనే పురుగును నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు దానికి ఉన్నాయి. ఇలా ప్రకృతి వ్యవసాయంలో మంచి మంచి మార్గాలతోటి మనం పురుగుల తెగుళ్ళ నియంత్రణ చేసుకోవచ్చు.
1: పొలం పనులు విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లా రైతులకు వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర తీరంలో మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం, యానాం, సమీప సముద్ర ప్రాంతాల్లో ఈరోజు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణం వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఈరోజు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో ఖరీఫ్ కూరగాయల పంటల్లో సమగ్ర యాజమాన్యం, ఈ అంశంపై కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సత్యబాబు గారు అందించే వివరాలు వింటారు. ఇక వ్యవసాయ సమాచారంలో పుట్టగొడుగల పెంపకంలో మెలకువలు, ఈ అంశంపై శాస్త్రవేత్తలు అందించిన సూచనలు ఏ బృందాకుమారి గారు తెలియజేస్తారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ప్రశ్నపత్రాల లీకేజీలు నరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రశ్నపత్రాల లీకేజీలు నరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు గత రాత్రి ప్రధానమంత్రి ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశంలో మాట్లాడారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పునరుద్ఘాటించారు. గిరిజన సంప్రదాయ సంస్కృతికి ప్రతీక అయిన ధింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రేపు జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు సుమారు 13,000 మంది గిరిజన బాలికలు మహిళలు ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో జరుగుతున్న రిహార్సల్స్ ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధింసా నృత్యం గిరిజన కళాకారుల ప్రతిభకు రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్థానిక వనరులు వినియోగించుకుంటూ తాగునీటి సరఫరా ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకోసం గ్రామీణ నీటి సరఫరా శాఖ, జలమండలి, నీటిపారుదల శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని 15 నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో తార్ రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూర్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 5,350 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్లీన్ ఎనర్జీ విధానం ద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛంధన రంగంలో దేశంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలుపుతూ,
1: రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. ఈ రోజు ఇన్స్టాలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4,000 మంది యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1,100 మంది రైతులకి 30 సంవత్సరాలు లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ఇవ్వబోతున్నారు.

0: ఆంధ్రప్రదేశ్లో తాటి ఆధారిత పరిశ్రమ కోసం తాటి అభివృద్ది బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన్ను కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జాతీయస్థాయి పాల్మీరా అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి తాటి పరిశ్రమలకు ప్రోత్సాహమివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాటి బెల్లం, తాటి పంచదార, తాటి ఆకులతో తయారయ్యే ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్దితో పాటు గిరిజనులు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సోము వీర్రాజు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో రేపు జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమానికి నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల కోసం విద్యుత్ మౌలిక సదుపాయాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల నాటికి 19 కొత్త ఉపకేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 1 ఆగస్టున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయ టెర్మినల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బొబ్బిలి వీణ, కూచిపూడి నృత్య భంగిమలు, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగండలో పరిశ్రమల ద్వారా లభించే కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో మౌలిక వస్తుల కల్పన చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలో కియా సంస్థ, రాష్ట ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి నిన్న అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమలు ఉపాధి కల్పించడంతో పాటు సీఎస్ఆర్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులు కేటాయించడం, ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మందికి ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
0: యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు స్వయం సమృద్ది సాధించవచ్చునని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. విజయవాడలో ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్తుసేవల పన్ను జీఎస్టీపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, సరియైన శిక్షణ, అవగాహనతో సంపాదించిన నైపుణ్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విజయం సాధించవచ్చునని జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. పూణే మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ది పనులపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వివరాలను వెల్లడించింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సంగారెడ్డి హైదరాబాద్, హైదరాబాద్ నందిగామ మధ్య 6 లేన్ల విస్తరణకు డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో హైదరాబాద్లో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వాగులు, చెరువుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం

0: ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశ్నపత్రాల లీకేజ్ అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు ముఖ్యోద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన హోమియో వైద్యంలో నూతన ఆవిష్కరణలు, ఈ అంశంపై డాక్టర్ ఎస్ మురళీకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. గాంధీ మార్గం అనంతరం పుష్పాంజలి సమాచారవాణి. 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చెంబై వైద్యనాథ భాగవతార్ గానం వింటారు. 8:59 పాటల పల్లకి శ్రోతల ఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఈ కార్యక్రమంలో ప్రసారమవుతాయి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాల శీర్షికలో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. అనంతరం పాటల పల్లకి శ్రోతల ఫోన్ ద్వారా కోరుకునే పాటలు కొనసాగుతాయి. ఇక 11:00 మధురిమ తెలుగు చిత్రగీతాలు, 12:10 మధుమంజరి, 12:40 హిందీలో సినీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో నిజమైన స్నేహం జీవితానికి బలం అనే అంశంపై సంభాషణను వింటారు. 2:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2:15 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 2:30 వాతావరణం, 2:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చెంబై వైద్యనాథ భాగవతార్ గానం వింటారు. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు తెలుగు చిత్రగీతాలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:30 సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా లైవ్ విన్యాసం శీర్షికన శ్రీ కూర్మాపు గోవిందరావు డోలు లైవ్ విన్యాసం వింటారు మిశ్రచాపు తాళం. ఇక ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గురించి వివరాలు తెలుసుకుంటారు. ఇక 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో భాగంగా ఖరీఫ్ కూరగాయలు పంటల్లో సమగ్ర యాజమాన్యం, ఈ అంశంపై కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సత్యబాబు గారు అందించే వివరాలు వింటారు. వ్యవసాయ సమాచారంలో పుట్టగొడగల పెంపకంపై మెలకువలు, శాస్త్రవేత్తలు అందించిన సూచనలు ఏ బృందాకుమారి గారు తెలియజేస్తారు. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్. ఇక రాత్రి 10:00 క్వశ్చనార్ ఇన్ పార్లమెంట్, పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కొన్ని కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

గమనిక: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నానికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891273322 లేదా 9492783344 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800425001000. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండు నేరాలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ పబ్లిక్ పరీక్షల బిల్లును ఆమోదించింది. సముద్రయాన రంగం ఇటీవల భౌగోళికంగా వచ్చిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకుని మన భవిష్య సముద్ర ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర నౌకాయాన మంత్రి సర్వానంద్ సోనోవాల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పథకం గెలుచుకున్నారు. నమ్మదగిన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ, గత అనేక దశాబ్దాలుగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ సమస్యను ఎదుర్కొన్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లో, కేంద్రంలో, దేశవ్యాప్తంగా విద్యా పరీక్షా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవని తాము నిర్ణయించామని ఆయన చెప్పారు.
1: इस कठोर कानूनों वाले, प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले. बहुत बहुत धन्यवाद.
0: కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని ప్రధానమంత్రి చెప్పారు. విద్యార్థులను కష్టం నుంచి రక్షించేందుకు, వికసిత్ భారత్ పునాదిని బలపరచడానికి పారదర్శకమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పరీక్షా విధానం, బలమైన పేపర్ లీక్ వ్యతిరేక చట్టాలు, పరీక్షా మాఫియాపై కఠినమైన చర్యలు చాలా ముఖ్యమైనవని మోదీ చెప్పారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును బుధవారం నాడు లోక్సభ ఆమోదించగా, రాజ్యసభ నిన్న దీనికి ఆమోదం తెలియజేసింది. భోజన విరామం అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సవరణ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక కొత్త నిబంధనలను చేర్చారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుండి 3 నెలల్లో విచారణ పూర్తి కావాలి. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ సమస్య భారతదేశంలో ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలో ప్రతి పౌరుడికి దీంతో సంబంధం ఉందని అన్నారు. దేశంలో పేపర్ లీకులు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా జితేంద్ర సింగ్ ఏకరువుపెట్టారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: చర్చను ప్రారంభిస్తూ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపై మార్పులు మాత్రమే చేసిందని, పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు ప్రతిపాదిత సవరణలు ప్రభావవంతంగా ఉండవని అన్నారు. తాము ప్రతిపాదిత బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ పారదర్శకమైన, పేపర్ లీక్ లేని పరీక్షలు ఉండేలా చూసేందుకు అవసరమైన కఠినమైన నిబంధనలు బిల్లులు లేవని అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
3: ज्यादा जुर्माना, कड़ी सजा, स्पेशल टास्क फोर्स, फास्ट ट्रैक कोर्ट्स जैसे प्रावधान आपने इसमें रखा है, इससे कुछ फर्क पड़ने वाला नहीं. लेकिन ये जो मजबूत कानून लाने के लिए हमने 2024 में ही इसकी मांग रखी थी, लेकिन तब आपने हमारी इस बात को नहीं माना.

0: దేశ రాజధానిలో ఇటీవల విద్యార్థుల నిరసన సమయంలో పెల్లెట్ గన్ల వినియోగం వల్ల గాయపడిన వ్యక్తులకు సరైన వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు నిన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఢిల్లీ జంతర్ మంతర్, ఇతర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్ గన్లను ఉపయోగించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి పోలీస్ నిబంధనలు అనుమతిస్తాయని, నిబంధనలను స్వయంగా సవాల్ చేయనంత వరకు అటువంటి ఆయుధాల వినియోగాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా గుంపులు చెదరగొట్టేందుకు పంప్ యాక్షన్ రైఫిల్స్, ప్రొజెక్టైల్ యాక్షన్ గన్ల నుంచి కాల్చే మెటాలిక్ లేదా పాక్షికంగా మెటాలిక్ ప్రొజెక్టైల్స్ వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని లేదా నిషేధించాలని పిటిషనర్లు కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ సముద్రయాన రంగంలో ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దీర్ఘకాలిక సముద్ర రంగ ఆశయాలు సాధించేందుకు తమ మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. భవిష్యత్ ప్రణాళిక రచనలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా సంస్థాగతంగా మరింత పటిష్టత సాధిస్తామని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యం విస్తరించడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా భారత్ను ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టగలుగుతామని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానది జల వివాదానికి సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహానది రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకు జీవనాడి అని కేంద్ర మంత్రి మాట్లాడారు. న్యాయమైన, స్థిరమైన, పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం సాధించేందుకు చర్చలు జరపాలని ఆయన సూచించారు. కేరళలో ఈరోజు 14 జిల్లాల్లోకి 11 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 3 జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుజరాత్కు కూడా వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 1 ఆగస్టు వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గుజరాత్లో ఋతుపవనాల పరిస్థితి తీవ్రంగా ఉంది. అహ్మదాబాద్, ఆనంద్, సూరత్, నవ్సారి, వల్సాద్ సహా మధ్య దక్షిణ గుజరాత్లో 13 జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిషాలో మహానది పరివాహక ప్రాంతంలో నీరు భారీగా పెరుగుతుండటంతో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ సీజన్లోనే అత్యధిక వరద ప్రవాహం ఈ సాయంత్రానికి ముండాలికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కొత్తగా వర్షం కురుస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు నిఘా ముమ్మరం చేశారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న మహిళా ఆందోళనకారులను స్థానిక అధికారులు ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలో నిన్న రాత్రి జరిగిన పోటీలో పురుషుల 110 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీరామ్న కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 8వ రోజున భారత్ 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. నేటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ముందుగా భారత్ స్వాతంత్ర్య సమరయోధులు షహీద్ ఉద్దమ్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అలాగే హిందీ తెలుగు భాషల సినిమా నేపథ్య గాయకులు మహమ్మద్ రఫీ గారి వర్ధంతి సందర్భంగా కొన్ని జీవిత విశేషాలు, చివరిగా సినీ నటులు అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ముందుగా ఈరోజు భారత్ స్వాతంత్ర్య సమర చరిత్రలో తన త్యాగంతో చిరస్థాయిగా నిలిచిపోయిన అమరవీరుడు షహీద్ ఉద్దమ్ సింగ్, ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహావీరుడి జీవిత విశేషాలను తెలుసుకుందాం. 1899 డిసెంబర్ 26న పంజాబ్లో జన్మించిన ఉద్దమ్ సింగ్ చిన్న వయసులోనే దేశభక్తి భావాలను పెంపొందించుకున్నారు. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జయన్వాలా బాగ్లో జరిగిన మారణకాండ ఆయన జీవితాన్నే మార్చేసింది. నిరాయుధులైన వందలాది మంది భారతీయులను బ్రిటిష్ సైన్యం కర్కశంగా కాల్చి చంపిన ఆ దారుణాన్ని చూసిన ఉద్దమ్ సింగ్ ఆ అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఆ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఆయనకు ఏకంగా 21 సంవత్సరాలు వేచి చూశారు. చివరికి 1940 ఏప్రిల్ 13న లండన్లోని కాక్స్టన్ హాల్లో జలియన్వాలా బాగ్ హత్యాకాండకు బాధ్యుడిగా భావించిన వ్యక్తిని కాల్చి చంపి అక్కడికక్కడే లొంగిపోయారు. విచారణ సందర్భంగా ఉద్దమ్ సింగ్ ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ, నా దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన వ్యక్తికి శిక్ష విధించాను. ఈ పని చేసినందుకు నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మరణానికి నేను భయపడను అని ప్రకటించారు. ఆ మాటలు ఆయన అచంచల దేశభక్తికి నిదర్శనంగా నిలిచిపోయాయి. మత సామరస్యానికి ప్రతీకగా తన పేరును రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్గా మార్చుకున్న ఉద్దమ్ సింగ్ భారత్ ఐక్యతను చిరస్థాయి సందేశాన్నిచ్చారు. 1940 జులై 31న పెంటన్విల్లో ఉరిశిక్షను చిరునవ్వుతో స్వీకరించిన ఆ మహావీరుడి త్యాగం భారత్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడు కొన్ని గొంతులు కాలాన్ని దాటి తరతరాల హృదయాల్లో మార్మోగుతూనే ఉంటాయి. అలాంటి అపూర్వమైన గానమాధుర్యానికి చిరునామా మహమ్మద్ రఫీ. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ గాన గంధర్వుడి కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుందాం. 1924 డిసెంబర్ 24న పంజాబ్లో జన్మించిన మహమ్మద్ రఫీ చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకొని తన మధుర స్వరంతో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసుకున్నారు. హిందీ, ఉర్దూ, తెలుగు, మరాఠీతో పాటు మొత్తం 17 భాషల్లో పాటలు పాడి కోట్లాది మంది సంగీత అభిమానులను హృదయాల్లో గెలుచుకున్నారు. 1950 నుంచి 1970 వరకు హిందీ సినీ సంగీతంలో ఆయనది ఒక ప్రత్యేక యుగం. తెలుగు చిత్రాల్లోనూ ఆయన గాత్రం వినిపించి పలు చిత్రాల్లో తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను

0: అలరించారు. ఆయన స్వరంలో వినిపించిన ప్రతి పాట భావోద్వేగానికి, మాధుర్యానికి చిరునామాగా నిలిచింది. అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న రఫీకి భారత్ ప్రభుత్వం 1967 పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అయితే అవార్డులు కంటే సంగీత అభిమానుల హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానం ఎంతో గొప్పది. 1980 జూలై 31 మొహమ్మద్ రఫీ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కానీ ఆయన మధుర గానానికి మాత్రం మరణం లేదు. కాలం మారినా, తరాలు మారినా ఆయన ఆలపించిన గీతాలు సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతూనే ఉంటాయి. చివరిగా, తెలుగు సినిమాను తలుచుకుంటే మన పెదవులపై చిరునవ్వు తీసుకొచ్చే పేర్లలో అల్లు రామలింగయ్య గారు పేరు తప్పకుండా ఉంటుంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహానటుడిని స్మరించుకుందాం. అల్లు రామలింగయ్య గారు 1922 అక్టోబర్ 1 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఇతరులను అనుకరిస్తూ నవ్వించడం అంటే చాలా ఇష్టం. పాఠశాల చదువు కంటే నాటకాలపైనే ఆయనకు ఎక్కువ మక్కువ ఉండేది. ఊరికి నాటక బృందాలు వస్తే వారి వెంట తిరుగుతూ ఏదైనా చిన్న పాత్ర ఇస్తారా అని అడిగేవారు. అలా చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆయన నటనా ప్రయాణం తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించే స్థాయికి చేకూరింది. 1952 పుట్టిల్లు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రత్యేకమైన సంభాషణ శైలితో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. సుమారు 1000కి పైగా చిత్రాల్లో హాస్యం, విలన్ పాత్రల్లో నటించిన ఆయన మాయాబజార్, ముత్యాల ముగ్గు, మోగ మనసులు, మన ఊరి పాండవులు వంటి ఎన్నో చిత్రాల్లో తన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయారు. నటుడుగానే కాదు, నిర్మాతగా కూడా సంస్థను స్థాపించి తెలుగు చిత్రసీమ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. 2004 జూలై 31 అల్లు రామలింగయ్య గారు ఈ లోకాన్ని విడిచిపెట్టినా ఆయన నవ్వించిన ప్రతి క్షణం, ఆయన పోషించిన ప్రతి పాత్ర తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన హోమియో వైద్యంలో నూతన ఆవిష్కరణలు ఈ అంశంపై డాక్టర్ ఎస్ మురళీకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో హోమియో వైద్య విధానంలో వస్తున్నటువంటి నూతన ఆవిష్కరణలు ఈ అంశంపై మనకు అత్యంత అమూల్యమైనటువంటి సమాచారం తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు డాక్టర్ మురళీకృష్ణ గారు. ఈయన MD చేశారు. అలాగే విశాఖపట్నంలో సుమారుగా 30 సంవత్సరాలకు పైగా ఈ హోమియో వైద్య విధానంలో విశేషమైనటువంటి అనుభవం గడించి ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలకు కూడా నమస్కారం.
1: అన్ని రకాల వైద్యంలో కూడా విశేషమైనటువంటి డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది జరుగుతూ వస్తుంది. సో అలాగే గడిచిన 10 సంవత్సరాల కాలం ఈ సమయంలో హోమియో వైద్య విధానంలో వచ్చినటువంటి చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ వివరాలు ముందుగా మన శ్రోతలకు తెలియజేయండి డాక్టర్ గారు.
2: ముఖ్యంగా ముందు ఈ హోమియోపతి వైద్య విధానాన్ని కనుగొన్నది క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హ్యానిమన్. 1784 కనుక్కున్నారు. సో ఆయన ఒక జర్మన్ డాక్టర్ గారు. ఆయన ఇంకొక కొత్త వైద్య విధానం కనుక్కుందామనే ఉద్దేశంతో వేరే ఆయనకి లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్ అవ్వడం వల్ల వేరియస్ బుక్స్ ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు ఒక కులియన్స్ మెటీరియా మెడిక అనే ఒక బుక్ ఒకటి దొరికింది. ఆ బుక్లో లా ఆఫ్ సిమిలర్స్ అనే ఒక థీరీని పట్టుకుని ఆ థీరీ ద్వారా ఏ కంప్లైంట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుందో ఒక ప్రోడక్ట్, అదే ప్రోడక్ట్కి ఆ కంప్లైంట్ని క్యూర్ చేసే గుణం కూడా ఉంటుందని చెప్పేసి ఆయన ఒక థీరీని ఒక బేసిస్ ఫామ్ చేశారు. ఫామ్ చేసి దాని మీద విపరీతమైన ప్రయోగాలు చేశారు. అవన్నీ హీ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, దాన్ని ఒక పుస్తకంలా తయారు చేశారు. సో ఆ థీరీని బేస్ చేసుకుని మొత్తం ఈ సిస్టమ్ని అంతా డెవలప్ చేశారు ఆయన. సో దట్ ఈస్ ద బేసిస్ ఫండమెంటల్ థింగ్ హోమియోపతి ఆవిష్కరణకి దారితీసిన విషయం శామ్యూల్ హ్యాన్మన్ గారే. సో ఆయన శరీరం మీదే దాదాపు

0: 9 డ్రగ్స్ ప్రూవ్ చేసుకుని ఆయనే సొంతంగా బుక్ తయారు చేసుకుని మెటీరియా మెడికా అని ఒకటి ఫామ్ చేసి దాన్ని ప్రజలకు అందించారు ఆయన. కానీ హోమియోపతిని గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ దీనికి ఒక డిగ్రీని క్రియేట్ చేసింది. ఇప్పుడు అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి ఇవన్నీ ఒక ఫార్మకోపియా ఒకటే మీకు మారుతుంది, మిగతా ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ తర్వాత జనరల్ మెడిసిన్ తర్వాత ఇంకా మిగతా ఎనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్ చేసి ఈ సిస్టమ్ని ఆయుష్ అనే డిపార్ట్మెంట్ ఒకటి తీసుకొచ్చి ఇండియన్ మెడిసిన్ కింద తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇవన్నింటినీ ఈక్వలైజ్ చేశారు. ప్రతి పిహెచ్సిల్లోనూ అలోపతి డాక్టర్తో పాటు ఒక హోమియోపతి డాక్టర్ కూడా ఉంటారు. సో ఈ సిస్టమ్కి అంత పాపులారిటీ ఉంది గత 10 సంవత్సరాల్లోనూ అంటే. సో పబ్లిక్ దీన్ని ఎక్కువ ఆదరించడం వల్ల నంబర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్స్ పెరిగారు, నంబర్ ఆఫ్ హోమియోపతిక్ రీసెర్చ్ సెంటర్స్ కూడా వచ్చినాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సిసిఆర్హెచ్ అని చెప్పేసి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అని చెప్పేసి హోమియోపతిలో ఒక రీసెర్చ్ కూడా దాన్ని స్టార్ట్ చేసింది. ఆ రీసెర్చ్ చాలా డివిజన్స్లో చేసింది. డ్రగ్ స్టాండర్డైజేషను, డ్రగ్ ప్రూవింగ్, క్లినికల్ వెరిఫికేషను, క్లినికల్ రీసెర్చ్, ఫండమెంటల్ అండ్ కొలాబరేటివ్ రీసెర్చ్, తర్వాత ఎపిడెమిక్ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసి మొత్తం ఇది ఇంచుమించు ప్రతి డివిజన్లోనూ నంబర్ ఆఫ్ పబ్లికేషన్స్, క్లినికల్ వెరిఫికేషన్ నుంచి కొన్ని డ్రగ్స్ కొత్త డ్రగ్స్ ప్రూవ్ చేసి రిలీజ్ చేయటం, ఇలాగా సిసిఆర్హెచ్ అనేది చాలా అపారమైన కృషి చేస్తుంది. ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది రీసెర్చ్ అనేది సెంట్రల్ లెవెల్లో. అదే మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా హోమియోపతి మీద రీసెర్చ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జనరల్గా యూకేని స్టాండర్డైజేషన్గా తీసుకుంటారు అన్నమాట. ఇంటర్నేషనల్గా కూడా హోమియోపతి రీసెర్చ్ అనేది చాలా అపారంగా జరుగుతుంది, వేరియస్ కంట్రీస్లో జరుగుతుంది అన్నమాట. అది ఒక ఫీల్డ్లోనే కాదు, హోమియోపతి అనేది అగ్రికల్చరు, ఎక్వాకల్చరు, యానిమల్ స్టడీసు, బయలాజికల్ ఎఫెక్ట్స్ అన్నీ డెమాన్స్ట్రేట్ చేసి ప్లాసిబో ఫ్రీ మోడల్స్ అని చెప్పేసి హోమియోపతిక్ ప్రిపరేషన్స్ తయారు చేసి వాటి మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో ఇవి ఫిజియోకెమికల్ రీసెర్చ్ ఇన్ హోమియోపతిక్ స్టడీస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా పడింది. అది ఈ ఆర్టికల్ 2024లో ఆర్టికల్ పడింది. నియర్లీ 6 లాక్ పేషెంట్స్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ప్యారలల్గా వాడడం వల్ల యాంటీబయాటిక్ యూసేజీ బాగా తగ్గిపోయిందని చెప్పేసి వాళ్ళ జర్నల్స్లో ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ చేశారు. ఇంత అడ్వాన్స్డ్గా హోమియోపతి రీసెర్చ్ అనేది జరుగుతుంది యాక్చువల్గాను.
1: మీ హోమియో వైద్య విధానంలో రోగ నిర్ధారణకు లేకపోతే కేస్ టేకింగ్ ప్రక్రియలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఆ వివరాలు చెప్పండి డాక్టర్ గారు.
0: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సింది ఏంటంటే ముందు సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, కంప్లీట్గా డేటా ఉండాలి. మాకున్న డేటా ఏంటంటే హోమియోపతికి మెటీరియల్ మెడికా, తర్వాత పేషెంట్ డేటా అంటే హిస్టరీ, సిమ్టమ్స్, లైఫ్ స్టైల్ అలాంటివి, తర్వాత రిపర్టరైజేషన్. రిపర్టరైజేషన్ అంటే మాకంటూ ఒక కొన్ని బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్లో స్కాన్ చేస్తాం అన్నమాట పేషెంట్ తలకు సిమ్టమ్స్, దాని రిపర్టరైజేషను, కేస్ రికార్డ్స్, తర్వాత రీసెర్చ్ లిటరేచర్, అవర్ ఓల్డ్ స్టాల్వర్డ్స్, పూర్వం వాళ్ళు ఏ డ్రగ్స్తో ఏ కంప్లైంట్స్ని సాల్వ్ చేశారు, వాళ్ళ తాలూకు రీసెర్చ్ ఏంటని చెప్పేసి ఆ రీసెర్చ్ లిటరేచరు, తర్వాత ఫార్మకాలజీ, మెటీరియల్ మెడికా ఇవన్నీ డేటాబేస్లన్నీ కావాలన్నమాట. సో ఈ డేటాబేస్లన్నీ యాడ్ చేసిన తర్వాత దాన్ని మనం ఎలా అప్లై చేస్తాం, సో దాన్ని క్లినికల్ డెసిషన్ సపోర్టు, తర్వాత కేస్ ఎనాలిసిస్ కిందను, తర్వాత రెమెడీ రికమెండేషన్ అండ్ ఇండివిజువలైజేషన్, ఇప్పుడు ఏ పేషెంట్కి ఏ రెమెడీ అవసరం అవుతుంది ఎలా ఇండివిజువలైజ్ చేస్తాం, తర్వాత రీసెర్చ్ సపోర్ట్, దానికి డేటా ఎనాలిసిస్ కానీ మెటా ఎనాలిసిస్ కానీ స్టడీ డిజైన్స్ కానీ, సో రీసెర్చ్ సపోర్టు, ప్రిడిక్టివ్ అనాలిసిస్, సో అవుట్కమ్స్ ఎలా వస్తాయి, ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది, సో ఆ ప్రిడిక్షన్ ఒకటి, తర్వాత పేషెంట్ ఎడ్యుకేషను, పేషెంట్ని ఎలా ఎడ్యుకేట్ చేస్తాము, ఇవన్నీ మనం క్లబ్ చేసిన తర్వాత ఈ మెటీరియల్ అంతా మనం ఏఐకి ఇస్తాం. ఏఐకి ఇచ్చిన తర్వాత దాని అవుట్కమ్స్ ఎలా ఉంటాయంటే, సో డయాగ్నోసిస్ తాలూకు యాక్యురసీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఏఐలో పర్సనలైజ్డ్ రెమెడీ సెలెక్షన్ అనేది చాలా సింపుల్గా అవుతుంది అక్కడ. తర్వాత ఎన్హాన్స్డ్ ట్రీట్మెంట్ అవుట్కమ్, సో ట్రీట్మెంట్ అవుట్కమ్ కూడా ముందుగానే ప్లాన్ చేసేస్తుంది ఏఐ. ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్, నాలెడ్జ్ డిస్కవరీ అనేది మనం ఆల్రెడీ దానికి ఏదైతే మనం మెటీరియల్ ఇచ్చి ఉన్నామో గత లాస్ట్ 100 ఇయర్స్ నుంచి ఏ ట్రీట్మెంట్ అయితే జరిగి ఉందో అవన్నీ కూడా ఈ అనాలిసిస్ అంతా తీసుకుని స్టాండర్డైజేషన్ అనేది చేస్తుంది. డ్రగ్ స్టాండర్డైజేషన్ చేసి గ్లోబల్ కొలాబరేషన్, స్టాండర్డైజేషన్ అంటే ఎలా ఉంటుందంటే డ్రగ్ అనేది ఈ లక్షణాలన్నీ యాడ్ చేసి పేషెంట్ తాలూకు ఫీడ్ చేస్తే వరల్డ్లో ఏ డాక్టర్ అయినా సరే అదే డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయాలి.
1: ఈ దీర్ఘకాలిక వ్యాధులు, ఈ క్రానిక్ డిసీజెస్ విషయానికి వస్తే చాలా వరకు కూడా హోమియో వైద్యానికే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు సార్. ఎందుకంటే దీర్ఘకాలిక

0: కాలం పాటు మందులు వాడుతూ ఉండాలి, హోమియో వైద్యానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అంటే ఈ క్రానిక్ డిసీజెస్ పూర్తిగా నయమవుతాయి సార్? అంటే కొంతకాలం పాటు ఒక 6 నెలలో లేదా సంవత్సరమో 2 సంవత్సరాలు మందులు వాడిన తర్వాత
1: పూర్తిగా నయమవుతాయండి. ఎందుకంటే ఒక బ్రాంకిలాస్మా పేషెంట్ కంప్లీట్గా ఆస్థమాటిక్గా వాడు ఎప్పుడు పఫ్ కొట్టుకుని సంవత్సరాల తరబడి ఉండేటప్పుడు ఆ పేషెంట్ తాలూకా ఇమ్యూనిటీని మేము రైజ్ చేయడానికి ట్రై చేస్తాం. వీ డోంట్ గివ్ ఎనీ డ్రగ్ టు హిమ్ డైరెక్ట్గా. సో అవర్ మెడిసిన్స్ ఆర్ న్యూరో స్టిమ్యులెంట్స్. వాళ్ళ తాలూకా నర్వస్ సిస్టమ్ని, ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ తర్వాత స్టిమ్యులేట్ చేస్తున్నాం. స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ మెల్లిగా తన డిసీజ్ తనే రికవర్ చేసుకునే విధానంలోకి ప్రయాణిస్తాడు. ఒక ఆస్థమా కేసు ఉంది, ఆస్థమా కేసు తర్వాత రికవరీ అనేది మాకు ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ పట్టచ్చు. బట్ ఆఫ్టర్ దట్ వన్స్ వీక్ అండ్ ఫైనలైజ్ ట్రీట్మెంట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ మెడిసిన్. అది కంప్లీట్గా అది మీ అష్యూరెన్స్ ఇవ్వగలం.
0: అంటే మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉండదు.
1: నువ్వు ఐస్ వాటర్ తగ్గిపోయిన తర్వాత నేను మళ్ళీ మొదలు పెడతానంటే వాడి తాలూకా దట్ ఈస్ ద వీకెస్ట్ లింక్. సో వీ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ సమ్ ఆఫ్ ది థింగ్స్ అనమాట. కొన్ని అవాయిడ్ చేసుకోవాలి.
0: అవునండి,
1: అది వీకెస్ట్ లింక్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ని వాళ్ళు పాయింట్అవుట్ చేసి చెప్పాం కాబట్టి అవి మానేయాలి. మానేస్తే యూ విల్ బి ఫ్రీ.
0: క్యాన్సర్ వంటి భయంకరమైనటువంటి రోగాలు పెద్దవి, ఈ కీమోథెరపీ అను లేకపోతే రకరకాల థెరపీలు, ఈ క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకిన వారికి సజెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. హోమియో వైద్య విధానంలో ఈ క్యాన్సర్ లాంటి వ్యాధులకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా, దాని గురించి చెప్పండి సార్.
1: డిసీజ్కి మేమే పెద్ద ఇంపార్టెన్స్ ఏమో, పేషెంట్ మనకి ఏ లక్షణాలతో మనల్ని అప్రోచ్ అయ్యాడు, ఆ లక్షణాలు ఆ పేషెంట్ నుంచి రిమూవ్ అయ్యాయా లేదా అది మేము చెక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడ్వాన్స్డ్ కేసెస్ ఉన్నాయనుకోండి, టిష్యూ చేంజెస్ వచ్చేసాయి, క్యాన్సర్ ట్యూమర్స్ పెద్దవి అయిపోయినాయి, అటువంటి సిచ్యువేషన్స్ అలోపతిక్ ఇంటర్వెన్షన్స్ అనేవి కంపల్సరీ. వాళ్ళకి కీమోథెరపీ చేస్తాము, రేడియేషన్ చేస్తాము, అది అడ్వాన్స్డ్ కేసెస్. అటువంటి కేసెస్ని మేము ఏం హోల్డ్ చేయము. సో బిగినింగ్ స్టేజెస్ లైక్ స్టేజ్ 1 స్టేజ్ 2 వరకు వీ కెన్ సపోర్ట్ పేషెంట్. సో ఇంకా అడ్వాన్స్ స్టేజ్ వచ్చారనుకోండి, ఎక్స్టెండ్ లైఫ్ విత్ గివింగ్ సమ్ ఇమ్యూనో స్టిమ్యులెంట్స్, ఇమ్యూనోటిక్ అంతవరకు చేయడం. పరిశోధన జరుగుతున్నాయి, అది కొలాబరేటివ్.
0: అంటే ఈ అలోపతి

తర్వాత అలోపతిక్ ఎవిడెన్స్ బేస్డ్ మెథడాలజీ రిక్వైర్స్ సిగ్నిఫికెంట్ మైండ్ సెట్. సో మైండ్ సెట్ అనేది డాక్టర్స్లో ఉండాలి. సో మన లిమిటేషన్స్ వాళ్ళ లిమిటేషన్స్ మనం ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వాలి ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనేది తెలిసినట్లయితే రియల్గా ఇది ఆ ఇంటిగ్రేషన్ ఆఫ్ హోమియోపతి అండ్ అలోపతి రియల్గా కెన్ రెవల్యూషనైజ్ ది హెల్త్ కేర్ బై కంబైనింగ్ ద బోత్ సిస్టమ్స్. ఈవెన్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ అండ్ కొలాబరేటివ్ frameworks can give the way.

0: తాగండి అని చెప్పి. సో ఇలా జనరల్ గా అందరికీ తెలిసినటువంటి మెడిసిన్ అంటే ఈ రెండు ఫార్మ్స్ లో ఎక్కువగా
1: జోష్ జునూన్ ఔర్ జజ్బా కహనే కే లియే తో సిర్ఫ్ తీన్ శబ్ద హై పర్ ఇన్ శబ్దో మే జాన్ డాల్తే హై హమారే దేశ్ కే ఖిలాడీ జో కామన్వెల్త్ గేమ్స్ జైసే ప్రతిష్ఠిత ఖేలో మే అప్నీ మెహనత్ ఔర్ శిద్దత్ సే దేశ్ కా నామ్ పూరీ దునియా మే రోషన్ కర్తే హై. నమస్కార్, గ్లాస్గో మే హో రహే కామన్వెల్త్ గేమ్స్ 2026 కే ఆఖరీ దిన్ కీ అప్డేట్స్ కే సాథ్ హమ్ అప్నే సభీ శ్రోతాఓ కా ఆకాశవాణి మే స్వాగత కర్తే.
2: ఖేలో కా ఆఠవాం దిన్ భారత్ पांच स्पर्धाओं में था। भारोत्तोलन की स्पर्धाएं कल समाप्त हो गई। भारोत्तोलकों ने भारत को कई पदक दिलाए, लेकिन खेल प्रेमियों की इच्छाएं तो हमेशा और ज्यादा की ही रहती है। कल से ही ट्रैक साइकिलिंग की स्पर्धाएं आरंभ हो गई, सामान्य ट्रैक और पैरा ट्रैक दोनों ही, लेकिन सारी निगाहें थी एथलेटिक्स पर। सुपरस्टार नीरज चोपड़ा सहित कई भारतीय सितारे ट्रैक और फील्ड की स्पर्धाओं में थे। किसी को क्वालिफाई करना था तो किसी को मेडल के लिए मशक्कत करनी थी। कैसा रहा आठवां दिन, पेश है सारा विवरण।
1: This was not just a day that gave every Indian a reason to smile, but rather it also gave every Indian a reason to feel proud of for forever. Indian weightlifter Lovpreet Singh secured a silver medal with a historic record-breaking performance.

సత్యం, అహింస అనే మహోన్నత విలువలను తన జీవితంలో ఆచరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు మహాత్మాగాంధీ. ఆయన జీవిత విశేషాల్లో అహింసకు సంబంధించిన ప్రథమ పాఠాన్ని తెలుసుకుందాం. వినండి గాంధీ మార్గం. మోహన్ దాస్కి 15 ఏళ్ళున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అతని అన్న రహస్యంగా మాంసం తిన్నందుకు అప్పుల పాలయ్యాడు. గాంధీ వంశం వారు పట్టుదల గల వైష్ణవులు. వారి ఇంట్లో మాంసం తినడం అనూహ్యము. అన్నగారి అప్పు స్వల్పమైనదే గాని దానిని తీర్చాలి. మోహన్ దాస్ అన్న దానిని గురించి ఆలోచించారు. అన్నగారి చేతినున్న బంగారు దండకడ్యం నుంచి ఒక ముక్క తెగొట్టి అప్పు రహస్యంగా తీర్చివేయాలని అన్నదమ్ములిద్దరూ నిశ్చయించుకున్నారు. తల్లిదండ్రులకి తెలియలేదు, కానీ మోహన్ దాస్ తాము చేసినది తప్పని గ్రహించాడు. అటువంటి పని ఇంకెప్పుడూ చేయనని ప్రతిజ్ఞ పూనాడు. ఆ రోజు రాత్రి దండకడియం ముక్క పోయిన సంగతి తల్లిదండ్రులు చూశారు. అది ఏమైందని అన్నదమ్ములను అడిగారు. వారు తమకేమీ తెలియదని అబద్ధమాడారు. తల్లిదండ్రులు వారి మాటలు నమ్మి వారినేమీ అనలేదు. కానీ ఆవాళ పాఠాలు చదువుకున్నంతసేపు అతని మనసు బాధపడింది. అనేక ఆలోచనలతో బాధపడ్డాడు. చివరికి ఉండబట్టలేక తల్లితో జరిగిన సంగతి చెప్పివేశాడు. అతనంటే ఆమెకెంతో ప్రేమ. తండ్రితో నిజం చెప్పమని ఆమె సలహా ఇచ్చింది. మోహన్ దాస్ అందుకు అంగీకరించాడు. కానీ తండ్రి ఎదుటికి వెళ్ళి చెప్పడానికి ధైర్యం చాలలేదు. తండ్రి కొడతారని భయం అతనికి లేదు. తండ్రి ఎన్నడూ వారిని కొట్టలేదు. కానీ తాము చేసిన తప్పుకి తండ్రి చాలా విచారిస్తారన్న బాధతో అతను విచారించాడు. తండ్రి వారిని పూర్తిగా విశ్వసించాడు. తాము తండ్రిని దగా చేశారు. ఈ ఆలోచనే అతన్ని ఎంతో బాధపెట్టింది. కానీ మార్గాంతరం లేదు. తాము తప్పు చేశామన్న బాధ అంతకన్నా ఎక్కువగా ఉంది. అందుకై తండ్రితో అది చెప్పివేసి క్షమాపణ వేడుకోగా మొకటే అతనికి మార్గమాంతరం కనబడింది. వెంటనే ధైర్యం తెచ్చుకొని జరిగినదంతా ఒక కాగితం మీద రాసి తమ తప్పు ఒప్పుకొని దానికై తగిన శిక్ష వేయమని కోరారు. అతని బాధతో అతడు, మీ దృష్టిలో నేనెప్పుడూ మామూలు దొంగల కన్నా భిన్నంగా కనపడకపోవచ్చు అని రాసి ఆ తప్పు ఎప్పుడూ చేయమని వాగ్దానం చేశారు. ఈ క్షమాపణ పత్రం తండ్రికి అందజేసేసరికి అతడు జబ్బుగా ఉండి మంచం మీద బాధపడుతూ పడుకున్నాడు. అది చూశాక తండ్రికి జబ్బు బాధ కన్నా వారి పనికి ఎక్కువ బాధ కలిగింది.

మోహన్దాస్ గాంధీ చీటి అందించి తండ్రి కాళ్ళ దగ్గరే వణుకుతూ కూర్చున్నాడు. కాగా జరిగిపోయేదాన్ని కతడు సిద్ధంగానే ఉన్నాడు. కబాగాంధీ నిజాయితీ, సత్పరవంత గల మనిషి. తన కొడుకు తప్పు పని చేసినందుకు అతనికి ఎంతనైనా బాధ కలిగింది. కానీ అతను కొడుకు మీద ఆగ్రహించలేదు, తిట్టలేదు, కొట్టలేదు. అతను విచారంతో కనుబోగసారికి ముడుచుకున్నాడు. అతని కళ్ళు నీళ్లతో నిండాయి. ఆ దృశ్యాన్ని బాపు చాలాసార్లు ఇలా వర్ణించారు. అతని కన్నీళ్లు ముత్యాల వలె అతని బుగ్గలపై దొర్లి ఆ కాగితం తడిపాయి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నేను వ్రాసిన కాగితం చింపివేశారు. బాధతో లేచి మళ్ళీ చదవబోయారు. మళ్ళీ పడుకున్నారు. నేను కూడా ఏడ్చాను. నా తండ్రి పడుతున్న అఖండమైన బాధ నాకు తెలుసు. ఆ ముత్యాల కన్నీటితో నా హృదయంలో పంకిలన్నీ కడిగినట్లయినది అని

ఆశారు. మోహన్ దాస్ నిజం చెప్పినందుకు తండ్రి కోపం శాంతించింది. ఆనాటి నుంచి మోహన్ దాస్కి నిజం చెప్పడం ఒక వ్రతంగా రూపొందించింది. తప్పు గ్రహించి పశ్చాత్తాపం పొందడం వల్ల కలిగే ఆధ్యాత్మిక శక్తి, పవిత్రత అతడు గ్రహించాడు. క్రమేణా దానివల్ల అతడు అహింసా సిద్ధాంతపు నిజస్వరూపం గ్రహించాడు. అది సర్వవ్యాప్తమైనప్పుడు అది అన్నింటినీ పరివర్తనం చేయగలదు. దానికి అఖండమైన శక్తి ఉంది. మోహన్ దాస్ గాంధీ జీవితంలో అది అహింసలో మొదటి పాఠం.

ఇప్పుడు సినీ భక్తి గీతాల కార్యక్రమం పుష్పాంజలి. ముందుగా జయభేరి చిత్రం నుండి ఘంటసాల పివి శ్రీనివాస్ రఘునాథ పాణిగ్రహ పాడిన పాట వింటారు.

0: రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పౌర విమానయాన ముఖ చిత్రాన్ని మార్చేలా పలు పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని చిన్న నగరాలకు సైతం విమాన ప్రయాణాన్ని సరసమైన ధరల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో 2016లో ప్రారంభించబడిన ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 670కి పైగా మార్గాల్లో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు 95 విమానాశ్రయాలను కొత్తగా అనుసంధానించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే పదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 29,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇటీవల ఉడాన్ 2వ దశకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా 2030 నాటికి ఏటా 50 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దాలని చేపట్టిన చర్యలు అనేక సత్ఫలితాలనిస్తున్నాయి. 2014 నాటికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా 2024 నాటికి ఆ సంఖ్యను 159కి పైగా చేర్చారు. అంటే 10 ఏళ్ల వ్యవధిలోనే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు పైనే పెరిగింది. రాబోయే 5 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సుమారు 2,200 ఎకరాల వైశాల్యంలో దాదాపు 4,700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్బస్ A380, బోయింగ్ 747 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యే విధంగా 3,800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించబడింది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల సంఖ్యను 4 కోట్లకు పెంచేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇది సముద్ర తీర ప్రాంతమైనందున ఆ సంస్కృతి ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ పైకప్పు తెలుగు సంప్రదాయ రంగవల్లుల నమూనాతో రూపకల్పన చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేలా ప్రవేశ ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణను ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే విశాఖపట్నం జాతీయ రహదారి NH-16, NH-26లను విమానాశ్రయానికి అనుసంధానిస్తారు. ప్రయాణికుల కోసం APSRTC పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను, GMR సంస్థ ప్రత్యేక మెట్రో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసంధాన రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. విమానాశ్రయ పరిసరాల్లో ఏవియేషన్ సిటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ ఏర్పాటు కావడం ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని, సుమారు 60,000 ప్రత్యక్ష, 1.2 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అంతేకాకుండా 136 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఏవియేషన్ విశ్వవిద్యాలయం ద్వారా ఏటా 9,000 మంది విద్యార్థులకు ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ అంశాల్లో శిక్షణ లభిస్తుంది. ఇప్పటి వరకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉపయోగిస్తున్న VTZ అంతర్జాతీయ పర్యాటక నియమావళి 1 ఆగస్టు అర్ధరాత్రి 12 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. మెరుగైన విమాన అనుసంధానం లభించడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యేందుకు ఒక ప్రధాన వనరుగా పనిచేయనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన MLN మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీ చెంబయ్య వైద్యనాథ భాగవతార్ గారి గానం వింటారు. ముందుగా చక్రవాకం రాగంలో ఇంక దయరాధ, రామస్వామి దీక్షితార్ రచన, ఆదితాళం.
2: ప్రకటన

0: తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్ ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఈ కార్యక్రమంలో శ్రోతలు వారు కోరుకున్న పాటలను వినవచ్చు. అందుకోసం శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0891 2727 2444, మరో నంబర్ 0891 2727 2888.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ చెంబై వైద్యనాథ భాగవతార్ గారి గానం విన్నారు. మృదంగం శ్రీ టి.వి. గోపాలకృష్ణన్, వయలిన్ శ్రీ డాక్టర్ ఎల్. సుబ్రహ్మణ్యం, ఘటం శ్రీ అలంగూడి రామచంద్రన్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్.

0: హలో,
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి
1: ఎవరండి?
0: మాట్లాడుతున్నారు?
1: సూర్య కుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నామండి. ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: రమలీల మూవీలో సిరులొలికించే చిన్న నవ్వు ఆ సాంగ్ మన అందరి గురించి వేసేయండి మేడం జీ.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం జీ. నమస్తే. జై శ్రీరామ్.
2: ప్రకటన.

ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు

0: మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, aircvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: హలో.
2: హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్.
1: నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: ఈరోజు సినీ నటుడు శరత్ బాబు గారి జయంతి మేడం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంసారం ఒక చతురంగం సినిమాలో టైటిల్ సాంగ్ వేయండి మేడం.
1: తప్పకుండానండి, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
2: ఓకే మేడం, ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు. అండి, గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి
1: నా
0: మాట్లాడుతున్నారు?
1: పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ బాలబాల స్కూల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: ఏ సినిమా నుంచి
1: మేడం
0: పాట
1: గారు,
0: వినాలనుకుంటున్నారు?
1: మీరు ఉదయం నేటి మాటలో అల్లు రామ్ గారి అల్లు రామలింగి గారు వర్ధంతి అన్నారు కదా మేడం గారు, ఆ
0: అవునండి.
1: సందర్భంగా మంత్రి గారు విజయంకంలో ఇళయరాజా మ్యూజిక్ మంత్రి గారు విజయంకంలో కొలువైనాడే ఊరికి కొలువైనాడే ఆ పాట కదా మేడం గారు.
0: తప్పకుండా.

తల కొడతాం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి, నేను ఇక్కడ నుంచి వస్తున్నాను మేడం గారు.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: వినోదం సినిమా లేదండి, ఏదైనా మంచి పాట వినిపించాను మేడం గారు. ఈ పాట మీకోసం, శ్రోత అందరి కోసం అండి.
0: తప్పకుండానండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి. నమస్తే అండి.
1: ఉంటాను.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు,
1: నా పేరు ఉమా, ఏటిపొప్పటి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అందమే ఆనందం సినిమా నుంచి ఇదే ఇదే నేను కోరుకున్నదన్న సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీకు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం, నమస్తే.
0: నమస్తే.

0: हेलो हेलो ఇప్పుడు రుద్రవీ నక్షత్రం నుండి మనో ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.
1: రండి రండి రండి.

0: రండి రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
1: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు.

0: తమరేనా సూర్య, ఇలా కూర్చుండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమబోటి వారికి ఇక్కడ.
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
4: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.
2: రండి.

0: తగ్గటమన్నది అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా. కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య, కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నాగర్కర్నూల్ జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
1: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: లక్ష్మీ కటాక్షం మేడం.
1: తప్పకుండానండి, మీరు కొన్న పాట వస్తుంది, వినండి.
2: థ్యాంక్స్ మేడం. సాతాపు నుంచి లక్ష్మీ నాగశెట్టి మేడం.
1: ఓకేనండి.
2: వెరీ వెరీ థ్యాంక్స్ మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నేను గేదెలంక నుంచి చెప్తున్నానండి. నా పేరు దుర్గ అండి.
0: ఏ
1: మాకు
0: సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: జయం సినిమా లేదండి, రాను రాను అంటున్న చిన్నదన్న పాట కావాలండి. ఈ పాట శ్రోతలు అందరి కోసమేనండి.
0: తప్పకుండానండి.
1: నమస్తే అండి మేడం, ఉంటానండి.
0: నమస్తే అండి.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: హలో.
4: నమస్తే అమ్మా.
3: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: తెలిచాలి శంకర్రావు, విజయనగరం.
3: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
4: కల్పన సినిమా నుంచి, వదలనురా నిను రఘురామ.
3: తప్పకుండానండి, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
4: థాంక్స్ అమ్మా.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. నా పేరు సత్యనారాయణ మూర్తి అండి. చీమలపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు మీరు?
1: గాంధీ పుట్టిన దేశంలోని టైటిల్ ట్రాక్ కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: గమనిక: మౌనంగా ఉండకండి, గలమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నాన్ని సమాచారం అందించండి. సంప్రదించండి 0891-27833322 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-42500100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండు నేరాలే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాల శీర్షికలో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. అనంతరం పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరిన పాటలను వినవచ్చు.
1: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారత విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పౌర విమానయాన ముఖ చిత్రాన్ని మార్చేలా పలు పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని చిన్న నగరాలకు సైతం విమాన ప్రయాణాన్ని సరసమైన ధరల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో 2016లో ప్రారంభించబడిన ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 670కి పైగా మార్గాల్లో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు 95 విమానాశ్రయాలను కొత్తగా అనుసంధానించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 29,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇటీవల ఉడాన్ 2వ దశకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగాన్ని విమానయానంతో అనుసంధానించేందుకు ప్రారంభించబడిన కృషి ఉడాన్ పథకం ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోని రైతులు పండించే పండ్లు, కూరగాయలు, చేపలు వంటి త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశాల మార్కెట్లకు వేగంగా రవాణా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. సుస్థిర అభివృద్ధి

0: లక్ష్యాల్లో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయాలను పర్యావరణ హితంగా మారుస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా 2030 నాటికి ఏటా 50 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దాలని చేపట్టిన చర్యలు అనేక సత్ఫలితాలనిస్తున్నాయి. 2014 నాటికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా 2024 నాటికి ఆ సంఖ్యను 159కి పైగా చేర్చారు. అంటే 10 ఏళ్ల వ్యవధిలోనే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపుపైనే పెరిగింది. రాబోయే 5 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలను అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్దిని వేగవంతం చేసేందుకు సుమారు 2,200 ఎకరాల వైశాల్యంలో దాదాపు 4,700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్ బస్ A380, బోయింగ్ 747 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యే విధంగా 3,800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించబడింది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల సంఖ్యను 4 కోట్లకు పెంచేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇది సముద్ర తీర ప్రాంతమైనందున ఆ సంస్కృతి ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ పైకప్పు తెలుగు సంప్రదాయ రంగవల్లుల నమూనాతో రూపకల్పన చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేలా ప్రవేశ ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణను ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రకు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ లీడ్ ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో దీనిని నిర్మించారు. ఇందులోని నీటి అవసరాలలో 30% పునర్వినియోగ నీటి ద్వారానే తీర్చుకునేలా ఏర్పాట్లు ఉండటం విశేషం. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా పటిష్టంగా, సురక్షితంగా విమానాశ్రయ నిర్మాణం జరిగింది. సంవత్సరానికి 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల అధునాతన కార్గో కేంద్రం ఔషధ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం కోల్డ్ చైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఉష్ణోగ్రత నియంత్రిత కోల్డ్ చైన్ వ్యవస్థలు ఉండటం వల్ల ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల నుండి ఫార్మా ఉత్పత్తులు, సముద్ర ఆహారాలు, వ్యవసాయ ఉత్పత్తుల వేగవంతమైన అంతర్జాతీయ ఎగుమతులకు మార్గం సుగమమవుతుంది. ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే విశాఖపట్నం జాతీయ రహదారి NH-16, NH-26లను విమానాశ్రయానికి అనుసంధానిస్తారు. ప్రయాణికుల కోసం APSRTC పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను, GMR సంస్థ ప్రత్యేక మెట్రో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసంధాన రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. భవిష్యత్తులో వైజాగ్ బీచ్ కారిడార్, మెట్రో కనెక్టివిటీకి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇలా ఉండగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత గడువు కంటే దాదాపు 5 నెలల ముందే కేవలం 31 నెలల్లోనే పూర్తి చేయడంతో అత్యంత వేగంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల్లో ఒకటిగా ఇది రికార్డు సృష్టించింది. విమానాశ్రయ పరిసరాల్లో ఏవియేషన్ సిటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ ఏర్పాటు కావడం ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని, సుమారు 60,000 ప్రత్యక్ష, 1.2 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అంతేకాకుండా 106 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఏవియేషన్ విశ్వవిద్యాలయం ద్వారా ఏటా 9,000 మంది విద్యార్థులకు ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ అంశాల్లో శిక్షణ లభిస్తుంది. డ్రోన్ సాంకేతిక శిక్షణ, విమానాల నిర్వహణ, మరమ్మత్తు తదితర సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటక, రవాణా, పారిశ్రామిక రంగాలు ఊపందుకుని ఉత్తరాంధ్ర ముఖ చిత్రం పూర్తిగా మారనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కె. అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
2: ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విదేశంలో కానీ ఎక్కడికి వెళ్ళా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి, అది ఎయిర్పోర్ట్ లావచ్చు, మిగతా ప్లేస్ లావచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రధానికానికి కమర్షియల్ క్రాప్ ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, పైడి బీమర్ ఇండస్ట్రీ కానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు కానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా
0: ఈ విమానాశ్రయానికి ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి ఏరోడ్రోమ్ లైసెన్స్తో పాటు అవసరమైన భద్రత, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులు లభించాయి. వాణిజ్య విమాన కార్యకలాపాలకు పూర్తిగా సిద్దమవడంతో భోగాపురం విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి షెడ్యూల్ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్టు నుంచి పౌర విమాన సర్వీసులను 30 ఏళ్లపాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అదేవిధంగా భారతీయ వాయుసేన, ఇతర సాయుధ దళాలు, పోలీస్ శాఖకు చెందిన విమానాలు, ప్రభుత్వ అతిథుల రాకపోకల కోసం వినియోగించే ప్రత్యేక విమానాలు, లీజ్ విమానాలు, వీఐపీ ఎయిర్ క్రాఫ్ట్లు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. అలాగే నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సేవలకు కూడా అనుమతి కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురంలోనే ఉందని, ఇది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ముఖద్వారమవుతుందని అన్నారు. 25,000 మెట్రిక్ టన్నుల కార్గో కెపాసిటీ ఉన్న భోగాపురం విమానాశ్రయం ద్వారా ఆక్వా, ఫార్మా, వ్యవసాయ రంగాల ఎగుమతి దిగుమతులకు ఆదాయ వనరుగా మారనుందని తెలిపారు.
3: 25,000 మెట్రిక్ టన్నుల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకి, ఆక్వా ఉత్పత్తులకి, ఫార్మా ఉత్పత్తులకి ఎగుమతులు చేయడానికి చాలా సౌకర్యాలు, ఆర్థిక పరమైన లాభాలు కూడా పొందటానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఐటీ సెక్టర్ కానివ్వండి, సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు ఇటువంటివన్నీ కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్ గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
0: ఇప్పటి వరకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉపయోగిస్తున్న వీటీజెడ్ అంతర్జాతీయ పర్యాటక నియమావళి ఆగస్టు 17 12 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. మెరుగైన విమాన అనుసంధానం లభించడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యేందుకు ఒక ప్రధాన వనరుగా పనిచేయనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం ద్వారా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రవాణా, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయటం ఆయనకు నిజమైన నివాళిగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ప్రజల సౌకర్యాలకు మరియు ప్రపంచంతో అనుసంధానానికి కీలక కేంద్రంగా ఎదుగుతుందని ఆశించవచ్చు. ఈ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర సామాజిక ఆర్థిక చిత్రపటాన్ని సమూలంగా మార్చి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని చెప్పవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 11 గంటలకు మధురిమ, తిరిగి 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి తెలుగు చిత్రగీతాలు వింటారు. 12 గంటల 40 నిమిషాలకు హిందీ సినీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 1 గంట 30 నిమిషాలకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో నిజమైన స్నేహం జీవితానికి బలం అనే అంశంపై సంభాషణను వింటారు. 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు తెలుగు చిత్రగీతాలు వింటారు. 5 గంటల 55 నిమిషాలకు ఉద్యోగ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా లైవ్ విన్యాసం శీర్షికన శ్రీ కూర్మాపు గోవిందరావు డోలు లైవ్ విన్యాసం వింటారు. మిశ్రచాపు తాళం తరువాత ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన గురించి వివరాలు తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే పల్లె సీమలు కార్యక్రమంలో ఖరీఫ్ కూరగాయల పంటల్లో సమగ్ర యాజమాన్యం, ఈ అంశంపై కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సత్యబాబు గారు అందించే వివరాలు వింటారు. ఇక వ్యవసాయ సమాచారంలో పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలు, శాస్త్రవేత్తలు అందించిన సూచనలను ఏ బృందాకుమారి గారు తెలియజేస్తారు. ప్రసార విశేషాలు విన్నారు. ముఖ్య గమనిక: మౌనంగా ఉండకండి, గలమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నానికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891-27833-22 లేదా 9492-78-33-44 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-42-50-00 గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరిన పాటలను వినవచ్చు. అందుకోసం శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0891-27727-44, మరో నంబర్ 0891-27727-88. అయితే ఇప్పుడు ఒక చక్కని పాటను వింటారు.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు తాతయ్యండి, భోగాపురి మాట్లాడుతున్నానండి.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: స్వప్న సినిమా నుంచే అండి. అంకితం పాట కావాలి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి. ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: రక్షకుడు ఈ చిత్రాలండి, చంద్రుడిని మా పాట కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి. బాగున్నాము. ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? మీ పేరు,
1: నా
0: ఎక్కడి నుంచి
1: పేరు
0: మాట్లాడుతున్నారు?
1: మెచ్చరమ్మ ఎల్మెజ్లేరే పెద్దపల్లి.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, కొండ విషయంలో సినిమాలోనూ బెంగిరిపల్లి మాడిపోయిన పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి
1: నా
0: మాట్లాడుతున్నారు?
1: పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరవప్రద నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: 20 సినిమా నుంచి తెల్లని రాజా ఓచండి మామ పాట వినిపించండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భరత్ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి. ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అగ్నిపర్వతం నుంచి సినిమా.
0: తప్పకుండానండి, మీరు కొన్న పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి.

0: హలో
1: హలో
0: హలో చెప్పండి,
1: హలో,
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మా ఆరాధన సినిమా అండి.
0: హలో,
1: హలో,
0: చెప్పండి. ఆరాధన సినిమా నుండి
1: నా మది నిన్ను పిలిచింది గానం. ఈ సినిమా
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కొత్తలసమ్మ జగన్నాథ నా పేరు.
0: తప్పకుండానండి, మీరు కొన్న పాట మీకోసం వస్తుంది, వినండి.
1: అవునమ్మా.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ప్రకాశరావు అండి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఏ
1: నాకు
0: సినిమా నుంచి పాట
1: ఇది
0: వినాలనుకుంటున్నారు?
1: కాదు మా ప్రగతి, ఇది కాదు మా సంస్కృతి పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు కొన్న పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఏలూరు నుంచి వస్తున్నానండి. నా పేరు సుమ అండి.
0: చెప్పండి సుమ గారు, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు విజయ సినిమాలో

మీరింతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. ముందుగా టాక్సీ రాముడి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మాధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత భీష్మ చిత్రం నుంచి పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత బంధిపోటు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత రాముడు భీముడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుంచి జిక్కి పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు బడి పంతులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. వినబోయే పాట ప్రేమ్ నగర్ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. వినబోయే పాట అవే కళ్ళు చిత్రం నుంచి ఘంటసాల పిఠాపురం నాగేశ్వరరావు పాడిన పాట వింటారు.

చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో. హటకే హటకే హటకే హరి బతికే.

0: ಭಲೆ ಮಗ ಭಲೆ ಭಲೆ ಭಲೆ ಭಲೆ ಭಲೆ.
1: ಶ್ರೋತಲು ಮಧುರಿಮ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. వినబోయే పాట శ్రీకృష్ణ విజయం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. వినబోయే పాట వేటగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. వినబోయే పాట డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. వినబోయే పాట యమగోళ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

అపురూప సౌందర్య రాశి ఏది నీ నయన మనోహర నపద సలాస్యం ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. వినబోయే పాట చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుంచి పి. సుశీల పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: बिल को पास कर दिया है। अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है। काम आगे भी चलता रहेगा। हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे। इस विश्वास के साथ साथियों, आइए हम सब मिलकर के विकसित भारत के स्वप्नों को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चलें।
1: Family members of Delhi police personnel injured during the 20th July protest at Jantar Mantar have alleged that police officers were deliberately targeted during the demonstration. Addressing a press conference in New Delhi today, they claimed that personnel deployed on the front line were surrounded, pelted with stones and physically assaulted by violent elements in the crowd. The family members also claimed several police personnel sustained serious injuries during the incident. They urged the authorities to ensure strict action against those responsible for the alleged attacks and called for greater protection for police personnel deployed during public demonstrations. The Ministry of Ayush and India AI has signed a Memorandum of Understanding MOU to promote artificial intelligence-driven innovation across the Ayush sector. The Ministry of Ayush said the MOU aims to harness emerging technologies to strengthen research, digital health, capacity building and innovation in traditional medicine. Protests continued in Pakistan-occupied Jammu and Kashmir, POJK, following a brutal crackdown by Pakistani security forces on civilians earlier this week, which left more than 40 people dead. Local authorities in the occupied region have now begun targeting women protesters demanding basic rights. At the Commonwealth Games, Indian weightlifter Lovpreet Singh won a silver medal in the men's 110-kilogram category, while Seema Kaliramna bagged a bronze medal in women's discus throw at Glasgow last night. Australia continued to lead the standings with 110 medals, while India were 10th with 17 medals on day 8. And with that, we end this news bulletin.
2: Akashavani Visakhapatnam Kendram Marko Dikshanalu Madhu Manjari తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు.
3: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com aircpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
2: మధు మంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా రాజా చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట వింటారు.

శ్రోతలు మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట రోజా చిత్రం నుంచి మిన్మిని పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధు మంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట ఆశ ఆశ ఆశ, చిత్రం నుంచి చిత్ర పాడిన పాట వింటారు.

శ్రోతలు మధు మంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట కింగ్ చిత్రం నుంచి మమతా మోహన్ దాస్ పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు మధు మంజరి తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి లోక్సభ 12 వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ల ప్రీత్ సింగ్ పురుషుల 110 శ్రేణిలో వెండి పథకం గెలుచుకున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఇదే అంశంపై లోక్సభ కూడా 12:00 వరకు వాయిదా పడింది. 11:00 రాజ్యసభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు సమర్పించారు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నకిలీ వార్తలను అరికట్టే మెకానిజం సమీక్షపై కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ 22 నివేదికలోని సిఫారసుల అమలు స్థితిపైన ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 ప్రారంభించారు. పలువురు సభ్యులు అత్యవసర ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను కోరుతూ నినాదాలతో నిరసన ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను సోమవారం 3 వరకు వాయిదా వేశారు. 11:00 లోక్సభ ప్రారంభమైనప్పుడు సభాపతి ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ప్రతిపక్ష సభ్యులందరికీ ఓం బిర్లా అభ్యర్థన చేశారు.
2: आपको जनता ने चुनकर भेजा है संसद में चर्चा संवाद के लिए. आप सदन की पवित्रता को समाप्त कर रहे हैं, उसकी गरिमा को समाप्त कर रहे हैं. मैं आपसे पुनः आग्रह करता हूं कि आप अपनी अपनी सीट पे विराजें.
1: ప్రశ్నోత్తరాలు సభ్యులకే చెందినవని ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడానికి ఇది అత్యంత ముఖ్యమైన

సమయమని ఒంబిర్లా చెప్పారు. సభలోకి ప్లాకార్డులు బ్యానర్లు తీసుకురావడం పార్లమెంట్ సంప్రదాయాలు సభ మర్యాదలకు విరుద్ధమని ఆయన చెప్పారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. బుధవారం లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ నిన్న ఆమోదించింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై 7 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక ముఖ్యమైన నిబంధనలు చేర్చినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చట్టంలో నిర్దేశించారు. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలలలోపు విచారణ పూర్తి కావాలి. ఈ సమస్య భారతదేశంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రతి పౌరుడితోనూ దీనికి సంబంధం ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో పేపర్ లీక్లు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. మహిళలు, పిల్లల కోసం కీలకమైన హెల్ప్ లైన్ సేవలను త్వరగా పొందేందుకు పౌరులు మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణదేవి ఈరోజు విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ఒకే వేదికపై అనేక అత్యవసర సహాయ సేవలను సులభంగా అందజేస్తుంది. మహిళలు, పిల్లల భద్రత, సహాయం, సాధికారత పట్ల ప్రభుత్వ నిశ్చయాన్ని మిషన్ శక్తి యాప్ మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మహిళల హెల్ప్ లైన్ 181, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 112, పోషణ్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన హెల్ప్ లైన్ 1515, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం కోసం 1500, టెలిమానస్ 144416, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వంటి ముఖ్యమైన హెల్ప్ లైన్ సేవలను ఈ యాప్ ద్వారా సౌకర్యవంతంగా పొందవచ్చునని మంత్రి తెలియజేశారు. పౌరులందరూ మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ ముఖ్యమైన సేవల గురించిన సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు తెలియజేయాలని కూడా అన్నపూర్ణాదేవి కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఒకరోజు పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5600 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల వీలు కోసం రూపకల్పన చేశారు. విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయంగా ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆయన కర్ణాటకకు ప్రయాణిస్తారు. కర్ణాటకలో కూడా అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్యాల పెంపుదల, ఆవిష్కరణలు బలోపేతం చేయడానికి ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ నిర్వహణతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆయుష్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వాతంత్ర పోరాట అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుడు ఉధమ్ సింగ్ అంతులేని ధైర్యం, భారత విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశం ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవడంతో పాటు ఆయన నుంచి నిరంతరం స్ఫూర్తి పొందుతూనే ఉంటుందని కూడా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.

0: భారతీయ సాహిత్య దిగ్గజం మున్షీ ప్రేమ్చంద్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రేమ్చంద్ తన రచనల ద్వారా సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మలిచారని, రైతులు, కార్మికులు, మహిళలు సామాన్య ప్రజల కష్టాలను, ఆత్మగౌరవాన్ని, ఆశలను అత్యంత సున్నితంగా ఆవిష్కరించారని ఓం బిర్లా పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రేమ్చంద్ రచనలు ప్రజా చైతన్యాన్ని పెంపొందించాయని, సమానత్వంతో కూడిన సామరస్యపూర్వకమైన సమాజ నిర్మాణానికి ప్రేమ్చంద్ ఆలోచనలు, సాహితీ కృతులు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఓం బిర్లా ప్రశంసించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్న మహిళా ఆందోళనకారులపైన ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 110 కేజీల విభాగంలో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీ రామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల 8వ రోజున నిన్న భారతదేశం 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికీ లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం హిందీ చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా కల్ హో నా హో చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు.

శ్రోతలు, హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట రాక్ స్టార్ చిత్రం నుంచి మోహి చౌహాన్ పాడిన పాట వింటారు.

శ్రోతలు హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట ఎస్ బాస్ చిత్రం నుంచి అభిజీత్ భట్టాచార్య పాడిన పాట వింటారు.

శ్రోతలు హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట దిల్సే చిత్రం నుంచి సిక్వేందర్ సింగ్ సప్న అవస్థి పాడిన పాట వింటారు.

శ్రోతలు హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట పుకార్, చిత్రం నుంచి శంకర మహాదేవన్ పాడిన పాట వింటారు.

శ్రోతలు, హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట ఎంఎస్ ధోని చిత్రం నుంచి అర్మాన్ మలిక్ పాడిన పాట వింటారు.

శ్రోతలు హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. వినబోయే పాట లగే రహో మున్నాభాయ్ సినిమా నుంచి శ్రేయా ఘోషల్, సోను నిగమ్ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు హిందీ చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలు సాగునీటి కాలువలను పరిశీలించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది పనులను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రూపొందించింది. అలాగే విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన, పునరుత్పాదక ఇంధన ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులతో సహా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని అధికారులు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ పనులు పూర్తయ్యాయని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం 5,000 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని 2-చక్ర, 4 చక్రాల వాహనాలకు కూడా అనుమతిస్తామని చెప్పారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. భోగాపురం విమానాశ్రయం రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు 5K రన్, వాక్థాన్, సైక్లింగ్ ర్యాలీలను నిర్వహించారు. పార్క్ హోటల్ జంక్షన్ నుంచి తెన్నేటి పార్క్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు, స్థానిక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శాసనసభ్యులు రామకృష్ణబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ
1: మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి పేరు మీద అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే నామకరణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా విశాఖ ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన విశాఖ నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలుసు. గూగుల్ లాంటి అనేక సంస్థలు ఇక్కడికి రావడం జరిగింది.

0: మరలా ఇప్పుడు ఎయిర్పోర్ట్ రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది.
1: విజయనగరం ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఈరోజు సందర్శించి పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎఫ్ఐఎఫ్ ఇంజన్, ఎలక్ట్రికల్తో పాటు పలు సాంకేతిక విభాగాలను పరిశీలించిన మంత్రి బస్సుల నిర్వహణ, మరమ్మతుల నాణ్యత, విడిభాగాల వినియోగం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు బస్సులు ఎప్పటికప్పుడు సాంకేతికంగా సన్నద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సూచించారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. విడుదలైన ముసాయిదా జాబితా ఓటర్లు తమ పేరు, వ్యక్తిగత వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా వివరాల్లో తప్పులు ఉన్నా లేదా ఇతర అభ్యంతరాలు ఉంటే ఈరోజు నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా సీఈఓ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో, ఎన్నికల అధికారి కార్యాలయాలు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయాలు, బీఎల్ఓల వద్ద కూడా జాబితాలు అందుబాటులో ఉంటాయి. ఓటర్ల ముందుగా పేరు జాబితాలో ఉందో లేదో, అనంతరం పేరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం 3వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాకినాడ జిల్లాలో 2వ రోజు పర్యటించారు. ఇందులో భాగంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఏలేరు జలాశయం కాలువలను పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గంలోని వీరవాడ కాలువతో పాటు పెద్దాపురం మండలం దివిలి వద్ద కాలువను తనిఖీ చేసి నీటి ప్రవాహం, కాలువల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దివిలి, చంద్రమామపల్లి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
2: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏలేరు రిజర్వాయర్ గానీ ఈ గోదావరి డెల్టాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసే 36 ప్రాజెక్టుల ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేయడానికి తీసుకుంటే ఆ 3 ఏళ్లలో పూర్తి చేసేటువంటి ప్రాజెక్టుల్లో గోదావరి మోడరేషన్ కూడా ఒకటిగా చంద్రబాబు నాయుడు గారు క్యాలెండర్ లో ప్రకటించారు. ఏలేరు రిజర్వాయర్ కూడా దీర్ఘకాలికంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నారో వాటిని కూడా తొలగించేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు, రైతులు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను.
1: అనంతరం తుని నియోజకవర్గంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను మంత్రి పరిశీలించి పనుల పురోగతిపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయనగరంలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారని, ఈ సందర్భంగా ప్రధానమంత్రికి రాష్ట ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నామని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసి విదేశీ పెట్టుబడులు, పారిశ్రామిక విస్తరణకు దోహదపడుతుందని తెలుపుతూ,
3: ఆగస్టు 1వ తారీఖు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ని ఆయన ప్రారంభిస్తున్నారు. దేశంలో అతిపెద్ద రన్వే గా ఉండటం, సముద్రానికి ఆనుకుని ఉండటం ఒక అద్భుతమైన, అందరికి కూడా ఒక అనుభూతి ఇవ్వబోతుంది. దీని ద్వారా సుమారు 100,000 మందికి ఉపాధి కలిగే అవకాశం, అలాగే ఎయిర్పోర్ట్ కి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు చెక్ఇన్ కౌంటర్స్ ఉండటం కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. స్వతంత్ర సేనాని విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతే ఉందో ఇది మనందరికీ గర్వకారణం.
1: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ముప్పాళ్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగిల్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పి రాంబాబు పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ గరుడ్,

0: కార్యక్రమాల గురించి వివరించారు. గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరద కారణంగా గోదావరి నదిలో పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద వరద ప్రవాహం పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజ్ గేట్లను ఎత్తి 2,25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలు సాగునీటి కాలువలను పరిశీలించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్దిసేపట్లో మహిళావాణి కార్యక్రమం వింటారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
3: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

0: ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో నిజమైన స్నేహం జీవితానికి బలం అనే అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి గారిల సంభాషణ వింటారు.
1: కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు.
2: మానస, ఏంటో ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఉండాలని అంటారు, కానీ నిన్ను చూస్తుంటే ప్రత్యక్షంగా తెలుస్తుందన్నమాట. ఒక పక్క పాట పాడేస్తున్నావు, ఈ బజారేంటమ్మా పూసలు తాళ్ళు ఏం చేస్తున్నావు?
1: అమ్మయ్యా భలే వచ్చా శ్రీదేవి, ఇప్పుడే అనుకుంటున్నావు ఒక హ్యాండ్ దొరికితే బావును అని. నువ్వు ఇలా వచ్చావు చూడు, స్నేహితురాలంటే నువ్వే శ్రీదేవి. స్నేహమేరా జీవితం.
2: ఏంటో అర్థమైంది నీకు? ఏదో నాతో పని అయితే ఉన్నది, అందుకే ఇలా చెట్లు ఎక్కించేస్తున్నట్టున్నావు, పాటలు కూడా పాడేసి నన్ను బుట్టలో వేద్దామని చూస్తున్నావు. సంగతి ఏంటి చెప్పకూడదు?
1: చెప్పానుగా, ఇదిగో ఇవన్నీ ముందు పెట్టాను కదా, వీటితో కొన్ని రకాల తాళ్ళు చాలా అందంగా మన క్రియేటివిటీని ఉపయోగించి తయారు చేద్దాం అనుకుంటున్నా.
2: అబ్బో కళాకృతులే, దేనికి ఇంతకి ఇవన్నీ? ఈ తాళ్ళు పూసలు ఏమైనా మనకి శ్రావణ మాసంలో వచ్చి ముత్తైదువులకు వాయనాలు ఇద్దామనుకుంటున్నావా ఏంటి?
1: ఆ ముత్తైదువులకు కాదులే, కానీ వీళ్ళు కూడా జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళు.
2: అబ్బో ఎవరు, ఇంతకీ ఏంటా పండగ?
1: ఇదిగో ఆ లిస్టులో నువ్వు కూడా ఉన్నావు సుమి.
2: మరి నాతో ఏదో పని చేయిస్తూ నన్ను ముందు లిస్టులో పెట్టకపోతే ఎలా అవుతుంది నీకు? ఇంతకీ విషయం చెప్పు మానస, దేని గురించి తాళ్ళు పూసలు ఇవన్నీ పట్టు కూర్చున్నావు?
1: ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా.
2: అబ్బో అబ్బో, ఆహా ఇన్ని పాటలు పాడుతున్నావంటే నాకు కూడా అర్థమైందిలే ముస్తఫా. ఫ్రెండ్షిప్ డే వస్తుందనా తమరి ఈ హడావిడి? స్నేహితులంటే చెప్పకుండానే మనసులో మాట గ్రహించేస్తాం. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నువ్వు ఇంత హుషారుగా పాటలు పాడుతూ ఇవన్నీ చేస్తున్నావు అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అన్నమాట.
1: బా మా శ్రీదేవి భలే గుర్తుపెట్టేస్తుందమ్మా, మరి ఇంకా మొదలు పెట్టేద్దామా?
2: నిజంగా మానస, కొని కట్టిన కన్నా ఇలా తయారు చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కడితే ఎంత బాగుంటుంది కదా. నువ్వు ఇన్ని కలర్ఫుల్ తాళ్ళు పూసలు పెట్టావంటే డ్రెస్కి శారీకి మ్యాచింగ్ కూడా కట్టించుకోవచ్చు. చాలా బాగుంది నీ ఐడియా.
1: అబ్బో నేను ఆ విషయం ఆలోచించలేదు సుమి, ఇది కూడా బాగానే ఉంది.
2: ఇదిగో ఈ బ్లూ అండ్ పింక్ కలర్ ఉందే, నేను ఆ రోజు ఈ కాంబినేషన్లో డ్రెస్ వేసుకుంటాను, అప్పుడు నువ్వు ఇది కడదుగానే.
1: తప్పకుండా, చూసావా ఇలా చేయడం వల్ల ఇందులో మనం వాళ్ళ కోసం వెచ్చించే సమయం ఉంటుంది, అంతేకాదు వాళ్ళ మీద ఉన్న ప్రేమను కూడా ఇందులో కురిపించి ఆ ప్రేమతోనే వాళ్ళని బంధించవచ్చు.
2: నిజమే, నీ మాటలు నీ చేతలతోనే ఇప్పుడు నన్ను బంధించేసావనుకో. చూడు అన్నదమ్ములు అక్కచెల్లెలు తోబుట్టులు వీళ్ళందరూ రక్త సంబంధికులు, కానీ స్నేహితులు మాత్రం ఆ భగవంతుడిచ్చిన గొప్ప వరంగా చెప్పుకోవాలి కదా. అంటే మనం ఎంచుకుంటాం మన స్నేహితులు, అలాగే దాన్ని బట్టి తెలుస్తుంది అంటే మన ఆలోచన ఎలా ఉంటుంది, మన ఆచరణ మన స్నేహితుల ప్రభావం మనపై చాలా ఉంటుంది కదా.
1: నిజం శ్రీదేవి, స్నేహం అనేది కాలంతో మారిపోని బంధం అనుకో, దూరంతో తగ్గిపోని అనుబంధం కూడా. మరొక ముఖ్య విషయం, డబ్బుతో కొనలేని సంపద ఏదైనా ఉందంటే ఈ స్నేహమే, జీవితాంతం నిలిచే మధుర జ్ఞాపకం. నిజం చెప్పాలంటే స్నేహం అనేది ఒక మాట కాదు, ఒక బంధం కాదు కాదు ఒక భావోద్వేగం.
2: చూడు కొందరు ఎలా స్నేహితులు అవుతారో తెలీదు, విడదీయరాని బంధం అయిపోతుంది కదా. అంటే స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎలాగో మనకి ఫ్రెండ్స్ ఉంటారు కాలేజీలోని, లేకపోతే చిన్న చిన్నగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మార్కెట్లోనో ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడో కూడా మంచి స్నేహితులు అయిపోతారు, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయిపోతుంటాం కదా. చూడు స్నేహబంధం గొప్పతనం ఏంటంటే పదం ఉంటే గౌరవం సంపాదించవచ్చు, కానీ ప్రేమతో కూడిన స్నేహాన్ని సంపాదించడం చాలా కష్టం. చూడు స్నేహం అనేది విశ్వాసం నమ్మకంతో కూడింది, అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది కదా మనకన్నా మన విషయం మన స్నేహితులకు బాగా తెలుస్తుందని. కొందరు ఉంటారు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు ఏ సమస్యనా, కానీ స్నేహితులతో ఏదైనా చెప్పుకోగలుగుతాం. అది వాళ్ళు మంచి స్నేహితులు, మన మంచి కోరేవారనుకో, సరైన నిర్ణయంలో మనకి సమస్యలు చుట్టుముట్టినప్పుడు మంచి గైడెన్స్ ఇస్తారు కదా.
1: నిజం శ్రీదేవి, అందుకే కదా ఎప్పుడైనా బాగా బాధగా అనిపించినా, ఏదైనా ఒక చిన్న లోటు మనసులో అనిపించినా మొదటిగా ఫోన్ చేసి

0: చేసి మాట్లాడేది, ఆ విషయం చెప్పేది నీతోనే కదా.
1: అవును.
0: అలాగే స్నేహం వల్ల ఒక మనిషిలో ఒత్తిడి అనేది తగ్గుతుంది శ్రీదేవి. ఈ స్నేహితుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకి నిజమైన ఆరోగ్యాన్ని కూడా అందిస్తాడు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. చూడు, చాలామంది నేను ఇదేం చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు ఇది రాదు అని వదిలేసే సమయంలో అందరూ తన చేతిని వదిలినా కూడా నిజమైన స్నేహితుడు తన చేయిని పట్టుకొని, ఏం పర్వాలేదు, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు, ఇంకొన్నాళ్ళు కష్టపడు, నీతో నేనుంటాను, ఎందుకు రాదో చూద్దాం పద అని చెప్పి
1: ఉత్సాహపరిచి ముందుకు నడిపిస్తాడు. నిజమే బా, నువ్వు ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నావు ఈ బ్యాండ్స్, నేను చేసింది ఎలా ఉంది చెప్పు.
0: అబ్బో చాలా బాగుందే.
1: మరి మాన్సా ఇలా మాట్లాడుతూ ఈ బ్యాండ్స్ చేసుకుంటూ ఒక పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు చెప్పుకుందామే.
0: తప్పకుండా.

0: చాలామంది అంటారు, నువ్వేంటో చెప్పాలి అంటే ముందు నీ స్నేహితులు ఎవరో చెప్పు అని అంటారు. అంటే మన స్నేహితులు బట్టి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారనమాట.
1: వేమన శతకంలో చెప్పారు, గుణవంతుని తోడిగూడి గుణములు నేర్చుము, దుర్జనుల తోడిగూడి దోషములు నేర్చకు. సజ్జన సంగతి సకల సంపదల మూలము, విశ్వదాభిరామ వినురవేమ.
0: చాలా మంచి పద్యం చెప్పావు మాన్స. అంటే మంచివారి సాంగత్యం వల్ల మంచి గుణాలు వస్తాయి, ఇక చెడువారి సాంగత్యం వల్ల చెడు అలవాట్లు వస్తాయి. మరి మంచి స్నేహం మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళితే చెడు స్నేహం తన పతనానికి కూడా కారణం కావచ్చు కదా.
1: చూడు, మంచి సాంగత్యం గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా అందరికీ మనసులో మెదిలే పేరు శ్రీకృష్ణుడు, సుధాముడు. మరి అంత పేదవాడైన సుధాముడు శ్రీకృష్ణుడిని చూడ్డానికి వచ్చినప్పుడు అతని అవతారం చూసి అందరూ ఆపేస్తే, శ్రీకృష్ణుడు మాత్రం వెంటనే పరుగున వెళ్ళి ఆ స్నేహితుణ్ణి హత్తుకుని రాజ్యంలోకి తీసుకొచ్చాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారే కానీ సుధాముడు మాత్రం ఆనందంలో మునిగిపోయాడు. శ్రీకృష్ణుడు తనని తీసుకుని వెళ్ళి ఆ సింహాసనంలో కూర్చోబెట్టి సకల మర్యాదలు చేసి ఎంతో ఆనందంతో తన గురించి అడిగి తన కోసం తీసుకొచ్చిన కానుక ఏది అని అడిగాడట. ఎందుకంటే ఇంతటి రాజ్యం సంపద అన్నింటినీ చూసి కృష్ణుడికి ఏమివ్వగలను అనుకున్నాడంట సుధాముడు. అలాగని అటుకుల మూట నిస్తున్న సుధాముణ్ణి చూసి ఆ విషయాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు, నా కోసం ఏం కానుక తీసుకొచ్చావు అని సుధాముణ్ణి అడిగాడట. వెంటనే సుధాముడు, అయ్యయ్యో నేనేం తీసుకురాలేదు శ్రీకృష్ణ అనగానే, లేదు లేదు, నువ్వు వెనకాల దాస్తున్న నా కానుకను తీసి నాకివ్వు అన్నాడంట. వెంటనే సుధాముడు ఆ కానుకను తీసి, కృష్ణ, ఇంత వైభోగం అనుభవిస్తున్న నీకు ఈ అటుకులు నేను ఏమివ్వగలను చెప్పు అంటే, లేదు లేదు సుధామా, ప్రేమతో అందించే పిడికడు అటుకులు ఇంతటి వైభోగం కన్నా ఎంతో ఆనందకరమైనవి, నాకివ్వు అని చెప్పి పిడికడు అటుకులు అలా నోట్లో వేసుకున్నాడు. మరొక పిడికడు కూడా వేసుకున్నాడు ఆనందంతో. కానీ ఇక్కడ ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే, శ్రీకృష్ణుడు వేసుకున్న మొదటి పిడికెడు అటుకులకి సుధాముడికి అద్భుతమైన ఇల్లు వచ్చిందంట. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. సుధాముడికి కావాల్సినవి ఏమిటో సుధాముడు చెప్పకుండానే శ్రీకృష్ణుడు గ్రహించి తన స్నేహితుడికి ఏం కావాలో వాటిని అందించాడు శ్రీకృష్ణుడు.
0: కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినా కూడా తన దీనస్థితి గురించి ఏమీ చెప్పలేదు కదా. అటుకులు తీసుకెళ్లాడు, కృష్ణుడు తిన్నాడు, ఎలా ఉన్నా అంటే నవ్వూరుకున్నాడు తప్పించి, తన పరిస్థితి ఏంటి, తన ఇంటి దగ్గర ఎలా ఉంది అన్న విషయాలైతే కుచేలుడు చెప్పకపోయినా శ్రీకృష్ణుడు తెలుసుకొని తనకు కావలసినవన్నీ అమర్చాడు కదా. ఇదే మరి నిజమైన స్నేహం అంటే. చూడు, స్నేహం దేన్ని ఆశించదని అంటారు.
1: నిజంగా నిజమైన స్నేహితుడు తప్పు చేస్తే మాత్రం ప్రశంసించడు, సరిదిద్దుతాడు. అలాగే ఇప్పుడు చూడు అంటారు కదా, సంతోషంలో ఉన్నప్పుడు మన చుట్టూ బోల్డ్ మంది ఉంటారు, బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మన వెనక నిలబడ్డ నిజమైన వాడే నిజమైన స్నేహితుడు. అలాగే ఎవరికైనా వాళ్ళ విజయం చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా. కానీ నిజమైన స్నేహితుడు తాలూకా లక్షణం ఏంటో తెలుసా? తన మిత్రుడు విజయాన్ని చూసి వీళ్ళు గర్వపడతారు.
0: నిజమే, అటువంటి మిత్రులు దొరకడం పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవాలి. నువ్వు ఇలా చెప్పగానే యథార్థ సంఘటన గుర్తుకొచ్చింది. ఒక మిత్ర బృందం అనమాట అలా సరదాగా తిరగడానికి వెళ్ళారు. అవి కొండలు గుహలు అనమాట. ఇలా నడుస్తూ నడుస్తూ వాళ్ళు దాటుకుంటూ వెళుతూ ఒక మిత్రుడు అగాధంలోకి పడిపోయాడనమాట. అది తక్కువ వెడల్పుతో ఉండే, లోతుగా ఉండే సొరంగ మార్గం లాంటిది అనమాట. వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే స్నేహితుడు కనిపించలేదు. ఇదేంటి, మనతోనే వస్తున్నాడు కదా, ఏమైంది అని తన మిత్రుడు పడిపోయాడని తెలుసుకొని వీళ్ళందరూ ఎంతో బాధపడి అక్కడ వాళ్ళకంతా చెప్పగానే, అమ్మో ఇందులో పడిపోయిన వాళ్ళు రావడం చాలా కష్టం, ఇప్పటి వరకు ఈ సొరంగంలో పడిపోయిన వాళ్ళైతే ఎవరూ బ్రతికిరాలే, ఇంకా మీ స్నేహితుడు కూడా బ్రతికుండ

0: అని అనుకున్నారు. అయినా వీళ్ళు ఆ స్నేహితుడి మీద ఉన్న ప్రేమతో మనలో ఒకడు ఇలా అయిపోతే ఎలాగా వదిలేసి వెళ్ళిపోతావా అని అక్కడ ఉండి అరుస్తూ ఉండగా ఆ స్నేహితుడు చిన్నగా మూలిగ వినిపించిందట. అంతే ఇంకా, నా స్నేహితుడు బ్రతికే ఉన్నాడు, వీడిని ఎలా అయినా కాపాడుకుంటాను అని అక్కడ వాళ్లతో పోరాడి రెస్క్యూ టీం లోపల ఊపిరందదు, వెలుతురుండదు, చాలా ఇబ్బంది అన్నా. తనకి ఎటువంటి ట్రైనింగ్ లేదు, కానీ తన ఫ్రెండ్ కోసం తనేంటంటే ఆ సొరంగ మార్గంలోకి వెళ్ళి నానా ఇబ్బంది పడినా లోపల ఊపిరాడని స్థితిలో కూడా వెళ్ళి తన స్నేహితుడి అవస్థ చూసి తన వీపుపై కట్టుకొని తీసుకొచ్చాడనమాట.
1: నువ్వు చెప్తుంటే కళ్ళ నిండా నీరుందనుకో.
0: నిజమైన స్నేహితులు మాత్రం కష్టం సుఖం అన్నిటిలో వెన్నంటే ఉంటారు. వీళ్ళపై ఒక సినిమా కూడా తీశారు మాన్సా.
1: అవును శ్రీదేవి, ఇప్పుడు గుర్తొచ్చింది నువ్వు ఒక సినిమా అనగానే. కానీ నిజంగా శ్రీదేవి, అయితే స్నేహితుడితో వెళ్తా లేకపోతే చనిపోతా అంటే ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తన స్నేహితుడి ప్రాణమే తన ప్రాణం అనుకుని నిలబడ్డాడు చూడు, హ్యాట్స్ ఆఫ్.
0: మరి మాన్సా, ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం కదా, మరొక్క పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందాం.
1: తప్పకుండా శ్రీదేవి.

0: మనిషి వాళ్ళతో స్నేహం చేస్తే జీవితం ఎలా ఉంటుందన్నది తెలుసుకున్నాం కదా. అంటే కుచేలుడు శ్రీకృష్ణుడు స్నేహం, ఇప్పుడు నేను చెప్పిన ఈ స్నేహితులు కదా. మరి అలాగే చెడు స్నేహం వల్ల కూడా, అంటే ఎంత మంచి గుణాలున్నా పేరు ప్రతిష్టలున్నా మంచిగా చెప్పుకోరు. నువ్వు అనుకోవచ్చు ఎవరి గురించి చెప్తున్నానా అని. దాని గుణంలో ఎవరి పేరు తీసుకుంటారు ముందుగా?
1: కర్ణుడు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు దుర్యోధనుడు కర్ణుడి స్నేహం గురించి చెప్తున్నావు కదా.
0: బాగా క్యాచ్ చేసావు మనస.
1: దుర్యోధనుడి కర్ణుడి స్నేహం కూడా చాలా గట్టి స్నేహం. కర్ణుడు అసాధారణమైన విలుకాడు, కానీ అతను సారథి కుమారుడిగా పెరగడం వల్ల ఎంతోమంది అవమానించారు, దూరంగా పెట్టారు. అలాంటి సమయంలో తనని అక్కున చేర్చుకున్నవాడు దుర్యోధనుడు. కర్ణుడి ప్రతిభను గుర్తించాడు, అతని మనసును చూశాడు, అతన్ని అంగదేశరాజుగా ప్రకటించి గౌరవం కూడా ఇచ్చాడు. ఆ రోజు నుంచి కర్ణుడు దుర్యోధనుడిని తన ప్రాణ స్నేహితుడిగా భావించాడు. అయితే ఒకనొక సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడికి చెప్పాడంట, నువ్వు కుంతీదేవి కుమారుడివి, పాండవులకి అన్నయ్యవి, పాండవుల వద్దకు వచ్చే రాజ్యము గౌరవము కూడా నీకే వస్తాయి అని చెప్పినా కూడా కర్ణుడు తిరస్కరించాడట. ఎందుకో తెలుసా? తనకు కష్టకాలంలో అండగా నిలిచిన దుర్యోధనుడిని విడిచిపెట్టడం ధర్మం కాదని భావించాడు. అందుకే యుద్ధంలో కూడా దుర్యోధనుడి పక్షానే ఉన్నాడు కర్ణుడు చివరి వరకు కూడా. అయితే అంత మంచి స్నేహమైనా సరే ఈరోజు మనం ఇలా చెప్పుకోవడానికి కారణం ఏమిటి అంటే, స్నేహం పేరుతో అధర్మానికి తోడుగా నిలిచాడు కర్ణుడు. అందుకే ఎప్పుడు కూడా స్నేహం పేరుతో అధర్మానికి తోడుగా నిలవకూడదు.
0: నిజమే మానస, నువ్వు అన్నట్టు కర్ణుడు కానీ దుర్యోధనుడికి ఇది అధర్మం, యుద్ధం చేయకూడదు అని నచ్చజెప్పుంటే బహుశా కురుక్షేత్ర యుద్ధం జరిగి ఉండేది కాదేమో కదా.
1: సరిగ్గా చెప్పావు శ్రీదేవి.
0: మనస, మన స్నేహం గురించి ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా. చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, వీళ్లే కాకుండా ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా స్నేహితులైపోతున్నారు ఇవాళ రేపు.
1: అయితే ఇప్పుడు నువ్వు సామాజిక మాధ్యమాల దగ్గరికి వెళ్ళావు అన్నమాట.
0: మరి అంతే కదా, ఈ సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఎక్కడెక్కడ వారో స్నేహితులైపోతున్నారు. చక్కగా కబుర్లు చెప్పడం, తీయతీయని మాటలు, ఆ మెసేజ్లు చూసి వారి వలలో పడిపోయి వాళ్ళు నిజమైన స్నేహితులేమో అనుకొని విషయాలన్నీ చెప్పేస్తూ ఉంటారు.
1: నిజం శ్రీదేవి, డైరెక్ట్గా మనం స్నేహితులుగా చేసుకున్న వారే నిజమైన స్నేహితులా కాదా అని కనిపెట్టడానికి మనకి కొంత సమయం పడుతుంది. అలాంటిది మొహం తెలియదు, మనిషి తెలియదు, చాలామంది దగ్గర విన్నాను ఫేక్ ఐడియాలతో ఇబ్బంది పడ్డాము అని కూడా. అలాగే చాలామంది సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్రెండ్షిప్ చేసి కొన్ని రోజుల తర్వాత నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు కొంత డబ్బు పంపగలవా అని అడుగుతూ ఉంటారు. వారు కూడా అయ్యో నా స్నేహితులు ఇంతవరకు నన్ను ఏం అడగలేదు, ఇదే కదా మొదటిసారి అడిగారు అని చెప్పి వీళ్ళు డబ్బు పంపిస్తున్నారు. అంతే, అక్కడతో ఫ్రెండ్షిప్ అయిపోయినట్టే.
0: నిజమే, ఇటువంటి మోసాలు కూడా జరుగుతున్నాయి మాన్స. సామాజిక మాధ్యమాల్లో చేసే స్నేహితుల పట్ల, స్నేహం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎప్పుడో మనకి వాళ్ళు కలిసారు కదా, మనం ఊరొస్తున్నారు, మన ఇంట్లో ఆతిథ్యం ఇద్దాం ఇలా కూడా అనుకుంటూ ఉంటారు. ముక్కు మొహం తెలియని వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: చాలామంది యువత వీటి బారిన పడి వాళ్ళు వేధింపులకు గురి కావడం కూడా జరిగింది. సామాజిక మాధ్యమాల్ని ఒక ట్రెండ్గా భావించి యూత్ అని చెప్పి ఆ భావనలోనే వీళ్ళు చిన్న చిన్న తప్పటడుగులు వేస్తున్నారు. తప్పటడుగు చిన్నదైనప్పటికీ దాని ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అది వారి జీవితాన్నే కాదు, కుటుంబంలో ఉన్న అందరి జీవితాల్ని కూడా అస్తవ్యస్తం చేస్తుంది. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేయకూడదనే చెప్పలేను, కానీ చేసేటప్పుడు మాత్రం ఎవరు ఏంటి అన్న విషయాల్ని చాలా జాగ్రత్తగా కూలంకుషంగా తెలుసుకుని స్నేహం చేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది.
0: కరెక్ట్గా చెప్పాము మాన్స. మనం ఎవరితో స్నేహం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ విషయాలైనా ఇంట్లో వాళ్ళకి తెలియజేయాలి.
1: మరొక విషయం ఏమిటంటే, చిన్నపిల్లల వయసు నుంచి కూడా మనం చెప్పేదానికన్నా స్నేహితులు చెప్పేదే బాగా ఇష్టపడతారు. మంచి త్వరగా ఎక్కదు కానీ చెడు మాత్రం త్వరగా ఎక్కుతుంది అంటారు. మరి అలాంటి చెడు వ్యసనాలకి కూడా స్నేహితులే ఆదిగా ఉంటారు.
0: నిజమే, అందుకే మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ జీవితాన్ని హాయిగా ఆనందంగా గడపాలి. మంచి మిత్రులు దొరికితే ఇంకా జీవితం అంతా నందనవనమే.
1: చూసావా, అందుకే నేను నీతో స్నేహం చేశా
0: కదా. నీది నాది ఎప్పటికీ ఉన్న స్నేహమే, అలాగే మన శ్రోతలతో ఉన్న ఈ స్నేహబంధం కూడా.

0: ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటూ మరి వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
1: మీ మానస.
2: మీరింతవరకు మహిళావాణి కార్యక్రమంలో నిజమైన స్నేహం జీవితానికి బలం అనే అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి గారి సంభాషణ విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: गदर पार्टी और हिंदुस्तान सोशलिस्ट रिपब्लिकन एसोसिएशन से जुड़े थे। अंत में मुख्य समाचार एक बार फिर। लोकसभा में जन्म और मृत्यु पंजीकरण संशोधन विधेयक 2026 पारित। संसद के दोनों सदनों की कार्यवाही विभिन्न मुद्दों पर विपक्ष के हंगामे के कारण सोमवार तक स्थगित। हैदराबाद पुलिस ने प्रधानमंत्री नरेंद्र मोदी से संबंधित आपत्तिजनक सामग्री फैलाने के आरोप में मेटा इंडिया के अधिकारियों के खिलाफ FIR दर्ज की। कांग्रेस जनता पार्टी के विरोध प्रदर्शन के दौरान घायल पुलिसकर्मियों के परिजनों ने पुलिस अधिकारियों को जानबूझकर निशाना बनाने का आरोप लगाया। पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में नागरिकों पर सुरक्षा बलों के हिंसक कार्रवाई के बाद विरोध प्रदर्शन तेज। 120 से अधिक प्रदर्शनकारियों के मारे जाने की खबर। और गुजरात तथा मध्य महाराष्ट्र में आज मूसलाधार बारिश का रेड अलर्ट। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఈ పూట అందించిన వాతావరణ వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్. విశాఖ పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి ఆకాశం సాధారణంగా మేఘావృతమై 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపు జల్లులు పడే సూచన ఉంది. ఆంధ్ర తీరం మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేవు. ఆంధ్రేతర తీర ప్రాంతం మత్స్యకారులకు ఈ రోజు నుంచి 4 వరకు తీరంలోనూ తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయవచ్చు. ఈ వేగం 65 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కనుక మత్స్యకారులు నిర్ణీత సమయంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక సంగీత కార్యక్రమం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చెంబై వైద్యనాథ భాగవతర్ గారి గానం వింటారు. వయలిన్ డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం, మృదంగం టీవీ గోపాలకృష్ణన్, ఘటం అలంగుడి రామచంద్రన్. ముందుగా త్యాగరాజ స్వామివారి రచన వింటారు. క్షీరసాగర శయన, దేవగాంధారి రాగం, ఆదితాళం.

శ్రోతలు కర్ణాటక సంగీత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత లలితా దాసరి గారి రచన వింటారు, వారిజ దళలోచని, ఆరభిరాగం, ఆదితాళం.

శ్రోతలు కర్ణాటక సంగీత కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు లలితాదాసరి గారి మరొక రచన వింటారు, ఎవరికి తెలుసునమ్మా ధన్యాసి రాగం ఆదితాళం.

శ్రోతలు కర్ణాటక సంగీత కార్యక్రమం వింటున్నారు. చివరిగా లలితా దాసరి గారి రచన వింటారు. ఎన్నిల్ కనింధ ధీర శంకరాభరణ రాగం ఆదితాళం.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో శ్రీ చెంబై వైద్యనాథ భాగవతర్ గారి గానం విన్నారు. వయలిన్ డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం, మృదంగం టివి గోపాలకృష్ణన్, ఘటం అలంగుడి రామచంద్రన్.

ముఖ్య గమనిక: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల్లో లంచం అడగటం లేదా

ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891-27833322 లేదా 9492-27833344 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-0000 గుర్తుంచుకోండి. లంచం తీసుకోవడం ఇవ్వడం రెండు నేరాలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 6 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలు 102 మెగాహెర్ట్స్పై యథావిధిగా కొనసాగుతాయి. శ్రోతలు ఎఫ్ఎం ప్రసారాలు వినవచ్చు. మీడియం వేవ్పై తదుపరి ప్రసారాలు తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లనగా 927 కిలోహెర్ట్స్పై ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్జెస్ పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:07. శ్రోతలకు నమస్సులతో శుభ సాయంత్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

యువవాణి యువజనుల కార్యక్రమం. నేటి యువవాణి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశం ఒక పునాది, బహుళ నైపుణ్యాలు, నిరంతర అభ్యాసం. పరీక్షల్లో మార్కులు మాత్రమే కాదు, వాస్తవ సమస్యలకు పరిష్కారాలను రూపొందించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేస్తున్న సమయం ఇది. అందువల్ల ప్రతి విద్యార్థి తన ప్రధాన విభాగంతో పాటు కనీసం ఒక ప్రోగ్రామింగ్ భాష, డేటా విశ్లేషణ, AI సాధనాల వినియోగం, ప్రాజెక్టు నిర్వహణ, కమ్యూనికేషన్ నైపుణ్యం

నేటి యువవాణి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశం ఒక పునాది, బహుళ నైపుణ్యాలు, నిరంతర అభ్యాసం. పరీక్షల్లో మార్కులు మాత్రమే కాదు, వాస్తవ సమస్యలకు పరిష్కారాలను రూపొందించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేస్తున్న సమయం ఇది. అందువల్ల ప్రతి విద్యార్థి తన ప్రధాన విభాగంతో పాటు కనీసం ఒక ప్రోగ్రామింగ్ భాష, డేటా విశ్లేషణ, ఏఐ సాధనాల వినియోగం, ప్రాజెక్టు నిర్వహణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఓ చిత్రగీతం విందాం.

ఏఐ సాధనాలను ఉపయోగించి నిర్మించిన ప్రాజెక్టులను గురించి పరిశీలిస్తున్నారు. కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట భద్రాచలం చిత్రం నుండి శంకర్ మహదేవన్ చిత్ర పాడిన పాట.

సంబరం చిత్రం నుండి మల్లికార్జున్ పాడిన పాట విన్నారు. ఒక పునాది బహుళ నైపుణ్యాలు నిరంతర అభ్యాసం అనే అంశం గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో గతంలో చాలా కంపెనీలు మార్కులు, బ్రాంచి, కమ్యూనికేషన్ నైపుణ్యాల ఆధారంగా నియామకాలు చేసేవి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. రిక్రూటర్లు అభ్యర్థి ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్, సమస్య పరిష్కార నైపుణ్యం

ఇంజనీరింగ్లో ఏ బ్రాంచిలో చేరితే మంచి ఉద్యోగం వస్తుంది అనేది ఒకప్పుడు ఎక్కువగా వినిపించిన ప్రశ్న. డిమాండ్ ఉన్న బ్రాంచిలో చేరితే చాలు, ఉద్యోగం ఖాయమనే నమ్మకం ఉండేది. కానీ ఏఐతో పరిస్థితి మారుతోంది. ఇప్పుడు బ్రాంచీ గురించి అడగటం లేదు, మీకు ఏ సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఉంది, కొత్త సాంకేతికతలను ఎంత వేగంగా నేర్చుకోగలరు, ఏఐతో కలిసి పనిచేయగలరా అని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. కొత్త బంగారు లోకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ఇంజనీరింగ్ విద్యను, ప్లేస్మెంట్ వ్యవస్థను, కెరియర్ నిర్మాణాన్ని పూర్తిగా మార్చేస్తున్న పరిణామం ఇది. అందువల్ల పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను చూపించే నైపుణ్యాలను పెంచుకోవాలి. విభిన్న రంగాల పరిజ్ఞానాన్ని కలిపి కొత్త పరిష్కారాలు సృష్టించగల వారికే అవకాశాలు ఉంటాయి. నిరంతరం నేర్చుకునే వారికే భవిత. ఏఐని పోటీదారుగా కాకుండా సహాయకుడిగా ఉపయోగించగలవారే ఇప్పుడు నెగ్గుకు రాగలరు. ఇప్పుడు చిత్రగీతం విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

0: ఒక బ్రాంచి ఒక ఉద్యోగం అనే పాత సూత్రం క్రమంగా చరిత్రగా మారుతోంది. ఒక పునాది బహుళ నైపుణ్యాలు నిరంతర అభ్యాసం అనే కొత్త సూత్రమే ఉద్యోగ ప్రపంచాన్ని నిర్వచిస్తోంది. ఇంజనీరింగ్లో బ్రాంచి అనేది ప్రయాణానికి ప్రారంభస్థానం మాత్రమే. తన శాఖను దాటి కొత్త నైపుణ్యాలను అలవర్చుకొని మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా తనను తాను నిరంతరం మార్చుకునే ఇంజనీర్నే రేపటి పరిశ్రమలు కోరుకుంటున్నాయి. ఇప్పుడు చిత్రగీతం విందాం. సైనికుడు చిత్రం నుండి కేకే పాడిన పాట.
1: సైనికుడు.

అందువల్ల యువత నైపుణ్యాలను అలవర్చుకొని మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా సిద్ధమవ్వాలి. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఒక పునాది బహుళ నైపుణ్యాలు నిరంతర అభ్యాసం అనే అంశం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు చిత్రగీతం.

పిల్ల జమీందర్ చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట విన్నారు. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు, కొన్ని తెలుగు మధుర గీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ప్రేమ పావురాలు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం రామ్ లక్ష్మణ్.

సంధ్యారాగాలు వింటున్నారు. తర్వాత యువన్ శంకర్ రాజా స్వరకల్పనలో బెన్నీ డయాల్ పాడిన పాట ఆవారా చిత్రం నుండి.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ఖైదీ నెంబర్ 150 చిత్రం నుండి. హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరింతవరకు సంధ్యారాగాలు మధురగీతాల కార్యక్రమం విన్నారు. ఇంతటితో సంధ్యారాగాలు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ సమాచారం. ఇప్పుడు బి రాజుగారు అందించే ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగ వార్తలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 31 జూలై తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టల్ వివరాలు సీనియర్ ఆఫీసర్.

0: రాజ్భాష. అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్ళు మించకూడదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాలకు nhdc.org.in వెబ్సైట్ని సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, ఫైర్ ఆఫీసర్ అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ 1వ అంతస్తు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకి చివరి తేదీ 10 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు vpt.shipping.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 8వ తేదీ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు: బిజినెస్ అనలిస్ట్ 22 పోస్టులు. విభాగాల వారీగా ఖాళీలు: లీడింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ 10 పోస్టులు, రిస్క్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, కంప్లయన్స్ 1, ఇంటర్నల్ ఆడిట్ 1, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ 2 పోస్టులు, అకౌంట్స్ 3 పోస్టులు. అర్హత గల అభ్యర్థులు 30 జూన్ 2026 నాటికి సీఏ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 30 జూన్ 2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 4 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు www.nabfid.org వెబ్సైట్ని సందర్శించగలరు.
1: మీరింతవరకు బి రాజుగారు అందించిన ఉద్యోగ సమాచారం విన్నారు.

0: శ్రోతలకు ఒక గమనిక.
1: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నానికి సమాచారం అందించండి. సంప్రదించవలసిన నెంబర్లు 0891 278 3322 లేదా 9492783344. ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ 1800425001000. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండు నేరాలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 92%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.0 డిగ్రీల సెల్సియస్. స్వల్పం వర్షపాతం నమోదైంది. గాలిలో తేమ 81%.

విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు లేదా వర్షం పడే అవకాశం ఉంటుంది. వాతావరణ సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అనంతరం తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: దిస్ ఇస్ ఆకాశవాణి ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. The Union Cabinet has approved the Pradhan Mantri Surya Sarovar Yojana for development of floating solar photovoltaic projects with energy storage systems. Addressing media in New Delhi after the Union Cabinet meeting today, Information and Broadcasting Minister Ashwini Vaishnav said that the scheme has been approved with a total outlay of 5,070 crore rupees. He said the scheme envisages the development of 5,000 megawatt of floating solar photovoltaic projects with co-located energy storage systems having a minimum storage capacity of 2 hours, totaling 10,000 megawatt.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है आज. 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी. 5 साल की स्कीम है. 1 crore per megawatt का इसका सपोर्ट दिया जाएगा स्कीम में. प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग. 10

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారు. పెట్టుబడులు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గోదావరి జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీలో

0: బయలుదేరి సుమారు 11 గంటలకు విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట మంత్రులు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. 11:30 నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించి ప్రధాని జాతికి అంకితం చేస్తారు. అనంతరం టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభావేదికకు చేరుకుంటారు. అదేవిధంగా 17,900 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తరువాత బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక 2 రాష్ట్రాల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరు చేరుకుని శ్రీరామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ఉదాహరణగా నిలుస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఈరోజు భోగాపురంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభావేదిక వద్ద బ్యూటిఫికేషన్, క్లీన్ అండ్ గ్రీన్ పనులను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు చేశారని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం విమానాశ్రయం మాత్రమే కాదని, ఇది ఉత్తరాంధ్ర అభివృద్దికి గేట్ వే అని అన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. పెట్టుబడులకు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఈ ప్రాంత అభివృద్ది కోసం మరి విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వలసలకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని గమనించి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రావడం ద్వారా, తద్వారా ఈ ప్రాంతాల్లో కూడా అనేక పరిశ్రమలు రావడం ద్వారా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ ఉద్దేశంతోనే ఈ ఎయిర్పోర్ట్ని చేసుకోవడం జరుగుతోంది. అద్భుతమైన మహానగరంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఈ ఎయిర్పోర్ట్ తన్మానికంగా నిలబడతోందని చెప్పి ఖచ్చితంగా చెప్తాను.
0: గోదావరి నదీ జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ నీటి ద్వారా పారిశ్రామిక అవసరాలు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు తుని నియోజకవర్గం తొండంగి మండలం బెండపూడి, శంఖవరం మండలాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర దశాబ్దాల కలను నెరవేర్చే దిశగా పోలవరం, ఎడమ కాలువ పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 3,000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని అన్నారు. ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ మాత్రమే నేటికీ మనకు ప్రధాన ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో ఎడమ కాలువ ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీటిని విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగుపడింది. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఎస్ఐపి సంస్థ దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం రేపు ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొంటారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఐఎస్ఎం ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీ ఇది. ఈ ప్రాజెక్ట్ 2 దశల్లో మొత్తం 2,387.81 కోట్ల రూపాయల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1,000కి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 1,600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద నీటి

0: మట్టం 45.9 అడుగులకు చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ అండ్ అవుట్ ఫ్లో 236,870 క్యూజెక్లు ఉందని, ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని పేర్కొంది. రేపు ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని, లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నదిలో స్నానం, చేపలు పట్టడం వంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్, దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్ట్రల మీదుగా ఉన్న వాయుగుండంతో అనుబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి వెల్లడిస్తూ,
1: తూర్పు విదర్భ మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య ఛత్తీస్గఢ్పై అదిగోట్రోప్ ఆవరణంలో నైరుద్దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 2 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నివేదిక ఈరోజు విడుదలయ్యింది. మొత్తం 3,71,00,000 మంది ఓటర్లు తమ ఎమ్యూనిరేషన్ ఫారాలు సమర్పించారని ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 4,16,00,000 మంది ఓటర్లలో 89.22% మంది ఫారాలు ఇచ్చారని తెలిపారు. 15,22,000 మందిని మృతులుగా గుర్తించామని వెల్లడించారు. 22,30,000 మంది చిరునామా శాశ్వతంగా మారినట్లు లేదా గైర్హాజరైనట్టు నిర్ధారించారు. 7,37,000 మంది పేర్లు 2-3 చోట్ల నమోదైనట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన నేపథ్యంలో భీమిలి, తగరపు వలస పరిధిలో ఏర్పాటు చేసిన ఫుడ్ పాయింట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. మంత్రులు కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఫుడ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు అచ్చెన్నాయుడు పలు సూచనలు చేశారు. సభకు హాజరయ్యే ప్రజలకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారు. పెట్టుబడులు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గోదావరి జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. लोकसभायां जन्म मृत्योः पंजीकरण संशोधन विधेयकः सर्वसम्मत्या पारितंगतः. विविधान् विषयान् आश्रित्य प्रतिपक्षस्य उग्र प्रतिरोध कलकलेन संसदः उभे सदने स्थगिते. प्रधानमन्त्रिणः आपत्तिजनक सामग्री प्रसारात् मेटा इंडिया अधिकारिणां विरुध्य हैदराबाद आरक्षिभिः प्राथमिकी पंजीकृता. विरोध प्रदर्शने आहतानां दिल्ली आरक्षिणां परिजनैः न्याय याचना कृता. आरक्षिणां सुरक्षा संवर्धनाय च प्रशासनं निवेदितम्. पाक अधिकृत जम्मू कश्मीरे प्रदर्शनकारिणां उपरि नृशंस अत्याचारः संवृत्तः, प्रदर्शनकारिणः च निहताः. अपि च ओडिशा राज्ये जलप्लावनस्य स्थितिः अद्यापि अतीव गंभीरा, चिन्तास्पदा च वर्तते. 13 जनपदानां खण्डेषु प्रायः 8,00,000 जनाः अस्मात् आप्लवा.

0: स्टूडेंट्स की प्रोटेस्ट, उसमें बस स्टूडेंट्स नहीं है, उसमें राउडीज है, उसमें एग्रेसर्स हैं, इस अपॉर्चुनिटी का यूज कर रहे हैं जस्ट टू क्रिएट केओस।
1: पाकिस्तान अधिकृत जम्मू कश्मीर क्षेत्रेषु अस्य सप्ताहस्य प्रारंभे पाक सुरक्षा बलैः नागरिकाणाम् उपरि अत्याचारस्य अनन्तरं प्रतिरोध प्रदर्शनं अश्रान्तं प्रचलति। अस्यां हिंसायां चत्वारिंशत्तोप्यधिकाः जनाः पञ्चत्वे विलीनाः। स्थानीय प्रशासनेन मौलिक अधिकारान् याचमानाः महिला प्रदर्शनकारिण्यः लक्ष्यीकृताः। अस्य दुराचारस्य विरोधे उच्चैः आक्रन्दन्तीनां राइवल कोर्ट मीरपुर क्षेत्रयोः एकत्रितानां महिलानाम् उपरि पाक सुरक्षाबलैः गोलिका प्रहाराः कृताः। सामाजिकान्तर्जालीयपटलेषु प्रसारिताः अनेकाः दृश्यश्रव्यसञ्चिकाः दर्शयन्ति यत् कोटली इत्यत्र शान्तिपूर्णप्रदर्शनाभियाने आरक्षीणां गोलिकाप्रहारात् महिलाः प्राणरक्षायै इतस्ततः धावन्ति। नागरिकसङ्घानाम् अवैधीकरणम् अभिव्यक्तिस्वातन्त्र्यस्य अत्यन्तम् उल्लङ्घनमिति संयुक्तराष्ट्रसङ्घस्य मानवाधिकारप्रवक्ता जेरेमी लॉरेंस इत्यसौ अवोचत्। भारतीय ऋतुविज्ञानविभागेन अद्य गुजरात राज्ये तथा मध्य महाराष्ट्र राज्ये अतिवृष्टेः सम्भावनां वीक्ष्य रक्तवर्णीया सञ्चेतना प्रख्यापिता। अद्य तावत् अरुणाचल प्रदेशस्य पूर्व राजस्थानस्य कर्नाटकस्य केरलस्य माहे क्षेत्रस्य पंजाबस्य पश्चिम मध्य प्रदेशस्य च केषुचित् भागेषु अतिवृष्टिः भवितुम् अर्हति इति अवधेयम्। ओडिशा राज्ये आप्लवन स्थितिः अद्यापि गभीरा आशंकास्पदा च वर्तते। प्रदेशस्य बहुषु क्षेत्रेषु सेतु विदारणेन नदीनां जलाप्लावेन च लोकयात्रा संजाता आकुला। यद्यपि उपरितन क्षेत्रेषु वर्षणस्य निवृत्त्या महानदी प्रवाहः क्रमशः स्थिरतां भजते, तथापि वैतरणी नद्याः तदुपनदीनाञ्च आप्लावेन नूतनाः आशंकाः प्रादुर्भूताः। अस्मद्वार्ताहरस्य वृत्तान्तानुसारं त्रयोदश जनपदानां खण्डेषु प्रायः 8,00,000 जनाः अस्मात् आप्लवात् प्रभाविताः अभवन्। प्रशासनस्य अधिकारिणः आपद्रक्षण सहायता कार्याणि निरीक्षणञ्च सम्प्रति तीव्रगत्या सञ्चालयन्ति। झारखंड राज्यस्य भाजपेति दलस्य सांसदाः अद्य संसद भवनस्य महात्मा गांधी प्रतिमायाः पुरतः कथितस्य जेपीएससी गोप्यता भंग परीक्षापत्र प्रकरणे सीबीआई अन्वेषणं याचितवन्तः। झारखंड राज्ये जेएमएम नेतृत्वस्य सर्वकारस्य नेतृत्वे जेपीएससी अनधिकृत परीक्षापत्र प्रकाशनेन सहैव अनेकाः परीक्षापत्र प्रकाशन घटनाः सूचिताः इति केन्द्रीय महिला बाल विकास मन्त्रिणा तथा कोडरमा मण्डलस्य भाजपा सदस्याः उक्तवती इति वार्ताः।
2: आकाशवाणि विशाखपट्नం కేంద్రం మత్స్యకారులకు వాతావరణ సూచన। ఈరోజు సాయంత్రం విశాఖపట్నం వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీరంలో ఈరోజు నుండి రాగల 5 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవు। ఆంధ్రేతర తీరం వారికి వాతావరణ సూచన। దక్షిణ తమిళనాడు తీరం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల పాటు గంటకు 40 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది। ఈ ప్రాంతాల వారు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది। వాతావరణ సమాచారం విన్నారు। ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరాలు। నేటి కార్యక్రమంలో మనం వినబోయే అంశాలు లయ విన్యాసం। ఈ కార్యక్రమంలో శ్రీ కూర్మాపు గోవిందరావు గారి డోలు లయవాద్య విన్యాసం వింటారు। ఇంకా ఫిట్నెస్ మంత్ర శీర్షికలో నాడీ వ్యవస్థను శాంతపరిచే మార్గాలు, వికాసం శీర్షికలో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గురించి తెలుసుకుంటాం।

మీరింతవరకు శ్రీ కూర్మాపు గోవిందరావు గారి డోలు వాద్య లయ విన్యాసం విన్నారు. ఇప్పుడు చిత్రగీతం వింటారు. సరిగమలు చిత్రం నుండి కేజే యేస్దాస్ కేఎస్ చిత్ర పాడిన పాట.

సాయం సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఫిట్నెస్ మంత్ర శీర్షికలో నాడీ వ్యవస్థను శాంతపరిచే మార్గాల గురించి తెలుసుకుందాం. ఒత్తిడి తీవ్రమైతే ఏమవుతుంది? నాడీ వ్యవస్థ అతిగా స్పందిస్తుంది, మనసును ఉద్రిక్తంగా మారుస్తుంది, శరీరం విశ్రాంతిని కోల్పోతుంది. మరి నాడుల స్పందనను నెమ్మదింపచేసేందుకు ఏం చేయాలి? దాని పరిష్కారాలు ఎన్నో ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నాడీ వ్యవస్థ

శాంతపరచడం శరీరం ద్వారా జరుగుతుంది. కాబట్టి మన ఆలోచనల్ని దానిపై మళ్లించాలి. ముందుగా శ్వాసను గమనించాలి. నేలపై మన పాదాలను అనుభూతి చెందాలి. చుట్టూ ఉన్న పరిసరాలపై శ్రద్ధ పెట్టాలి. ఇది ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సహాయపడుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. రోజులో సురక్షితమైన క్షణాలను సృష్టించుకోండి. మన నాడీ వ్యవస్థ నిరంతరం సంకేతాల కోసం వెతుకుతూ ఉంటుంది. ఏ విధమైన ఆటంకం లేకుండా కొద్దిసేపు నడవడం, కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, చిన్న చిన్న విరామాలు ఆందోళన నుంచి ఉపశమనానికి తోడ్పడతాయి. నాడీ వ్యవస్థ ఎప్పుడు ఉత్తేజితమవుతుందో గుర్తించాలి. మన శరీరంలో ఏం జరుగుతుంది, ఉద్రిక్తంగా, అశాంతిగా, ఆందోళనగా ఉన్నామా అని మనం ఆత్మావలోకన చేసుకోవాలి. ఈ అవగాహన, ప్రతిచర్య, ప్రతిస్పందన మధ్య ఓ విరామాన్ని సృష్టించి ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇప్పుడు చిత్రగీతం విందాం. నిన్నే పెళ్లాడతా చిత్రం నుండి హరిహరన్ కేఎస్ చిత్ర పాడిన పాట.

సాయం సమీరాలు కార్యక్రమంలో తర్వాతి అంశం వికాసం శీర్షికలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. గ్రామీణ యువతకు నైపుణ్యాలను అందించి వారి జీవితాల్లో స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం దేశ అభివృద్ధిలో కీలకమైన అంశం. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రముఖ నైపుణ్యాభివృద్ధి పథకమే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. ఈ పథకం 2014లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభింపబడింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాల యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా 15 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ పేద కుటుంబాల యువతకు వివిధ రంగాల్లో శిక్షణ అందజేస్తారు. అవసరమైన వారికి వయోపరిమితిలో ప్రత్యేక సడలింపులు కూడా ఉంటాయి. శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. రీటైల్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, నిర్మాణం, ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వంటి అనేక రంగాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణలు నిర్వహిస్తారు. శిక్షణతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంటర్వ్యూ నైపుణ్యాలపై కూడా అవగాహన కల్పిస్తారు. ఈ పథకం ద్వారా యువత తమ ప్రతిభను మెరుగుపరుచుకొని గౌరవప్రదమైన ఉపాధిని పొందటమే కాకుండా తమ కుటుంబ ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడగలుగుతున్నారు. గ్రామీణ యువతను ఆత్మవిశ్వాసంతో స్వయం సమృద్ధి దిశగా నడిపించే ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఈ పథకం నిలుస్తుంది. మీరింతవరకు సాయం సమీరాలు వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ కూరగాయ పంటల్లో సమగ్ర యాజమాన్యం గురించి కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సత్యబాబు గారు తెలియజేస్తారు. ఇంకా జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో పుట్టగొడుగుల పెంపకం గురించి బృందాకుమారి గారు తెలియజేస్తారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 స్వరమాలిక తెలుగు చిత్రగీతాల కార్యక్రమం, 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి, 8:45 హిందీ వార్తా ప్రసారం సమాచార్ సంధ్య ఢిల్లీ కేంద్రం నుండి, ఇంకా ఆంగ్ల వార్తా ప్రసారం న్యూస్ @9, 9:15 స్పాట్ లైట్, 9:30 స్వరమాలిక, 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు వయలిన్ వాదనం వింటారు. సహకార వయలిన్ శ్రీ శ్రీనివాస నరసింహ.

మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. 11 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, వెంటనే ఆంగ్లంలో వార్తలు. ఇవి నేటి ప్రసార విశేషాలు. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం హే సుందర భారత్ వసుంధర బృందగానం వింటారు. రచన శ్రీ ఎం రామకోటి, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్. 6:10కు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30కు చింతన వ్యాఖ్యానం శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్.

0: అధ్యాయంలో వ్యాపార సరళి గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేస్తారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో భాగంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ డే గురించి కొన్ని విషయాలు, ఇంకా ఆధునిక తెలుగు కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, తర్వాత భారత జాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర్ తిలక్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ఇంకా కార్యక్రమంలో లలిత సంగీత కార్యక్రమం, గానం శ్రీ తట్టు హరీష్, కీబోర్డ్ శ్రీ యు శివ, తబలా శ్రీ యు సూర్యనారాయణ, ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాల గురించి తెలుసుకుంటారు. 8:30 ఎస్ జోగినాయుడు గారిచే శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం, గానం శ్రీమతి నిత్యశ్రీ మహదేవన్. 8:59 తిరిగి 10:15 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 11:20 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, ఎన్ మణి. 1:33 మహిళావాణి కార్యక్రమంలో హలో బాగున్నారా. 2:31 సైనిక్ మాధురి కార్యక్రమంలో లోకగీత్ వింటారు. 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు. 6:30 సాయం సమీరాలు కార్యక్రమంలో గుంజన్, ఇంకా ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన గురించి తెలుసుకుంటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమం గురించి తెలుసుకుంటారు. ఇంకా జానపద గీతం, వ్యవసాయ సమాచారం తెలుసుకుంటారు. 7:45 స్వరమాలిక. 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం, చిన్మయి సిస్టర్ గాత్ర యుగం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 ఢిల్లీ నుండి వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవర్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,070 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకానికి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కలిగి ఉండేలా, 5,000 మెగావాట్ల సామర్థ్యమున్న నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించినది ఈ పథకమని చెప్పారు. దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం 5 ఏళ్లపాటు అమలులో ఉంటుందని చెప్పారు.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी

0: सिटी पोटेंशियल है भारत में।
1: 84,000 కోట్ల రూపాయల ఆమోదిత వ్యయంతో జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తారని వైష్ణవ్ తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ 5 ఏళ్ల కాలానికి గాను ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. రైతుల శ్రేయస్సే దేశ శ్రేయస్సుకు పునాది అనే ప్రభుత్వ నిబద్ధతను ఈ ఆమోదం పునరుద్ఘాటిస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 23 విడతల ద్వారా 4.47 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసినట్టు వైష్ణవ్ తెలిపారు. పీఎం కిసాన్ పథకం కింద అందుతున్న ఈ సహాయం రైతులు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి దోహదపడిందని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు లోక్సభలో చెప్పారు. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల పరిరక్షణ దళాలకు భారత్ విశేష సహకారం అందిస్తోందని, ఇప్పటి వరకు 50కి పైగా మిషన్లలో దాదాపు 3 లక్షల మంది భారతీయ శాంతి భద్రతల సిబ్బంది సేవలందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం 9 క్రియాశీల మిషన్లలో 9,200 మంది భారత జవాన్లు పనిచేస్తున్నారని అన్నారు. భారత్ ఇప్పటి వరకు 8 సార్లు యుఎన్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసిందని, 2028-29 కాలానికి గాను తదుపరి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఉక్రెయిన్ పశ్చిమాసియా సంక్షోభాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గాలని స్పష్టం చేస్తూ ఆయన, ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని పేర్కొన్నారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వశాఖ, ఇండియా ఏఐ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. సాంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఉద్భవిస్తున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ పాలనతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆయుష్ ఆవరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించడానికి రూపకల్పన చేయబడింది. ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అభివృద్ధి చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని కర్ణాటకలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యంతరకరమైన మార్ఫింగ్ చేసిన కంటెంట్ను వైరల్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, మెటా ఇండియా అధికారులు పలు సామాజిక మాధ్యమ ఖాతాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైందని, ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. ఈ విషయమై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆకాశవాణితో మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట దూషణలు, వ్యక్తిత్వ హననాన్ని సమర్థించలేమన్నారు. చట్టానికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, డిజిటల్ వేదికలు ఎవరూ కూడా

0: అతీతులు కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కేజీల విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జాంబియాకు చెందిన కేథరిన్ మ్యాపేపై 5-0 పాయింట్ల తేడాతో ప్రీతి ఘన విజయం సాధించారు. రేపు జరగబోయే ఫైనల్లో ఆమె కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాటోతో తలపడతారు. 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం ఇప్పటివరకు 3 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు గెలుచుకుంది. గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే 3 నుండి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఈశాన్య భారతం, పంజాబ్, కొంకణ్, గోవా, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, లక్షద్వీప్, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశం, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, aircpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: నేటి పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా ఖరీఫ్ కూరగాయల పంటల్లో సమగ్ర యాజమాన్యం గురించి కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సత్తిబాబు గారు తెలియచేస్తారు.
1: ముందుగా రైస్ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ఖరీఫ్ కూరగాయల పంటల్లో సమగ్ర యాజమాన్యం మీద చర్చించుకుందాము. ముందుగా మనం ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో ఖరీఫ్ కాలంలో ఎక్కువగా వంగ, మిరప, టమాటా, బెండ, మునగ మరియు తీగజాతి కూరగాయలైన బీర, ఆనప, కాకర, ఆగాకర, దొండ సాగు చేస్తున్నాము. ఈ ఖరీఫ్ కూరగాయల సాగు మన ఆంధ్రప్రదేశ్లో 2.26 లక్షల హెక్టర్లో సాగు చేస్తూ 83.6 టన్నుల దిగుబడిని సాధిస్తున్నాం. కానీ మన ఉత్పాదక శక్తి చాలా తక్కువగా వస్తుంది. దీనికి గల ప్రధానమైన కారణాలు చూసుకున్నట్లయితే, ముందుగా అధిక దిగుబడి మరియు తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోలేకపోవడం, అలాగే ఆరోగ్యవంతమైన నారు మొక్కలను ప్రధాన క్షేత్రంలో నాటుకోలేకపోవడం, సరైన సమయంలో సమగ్ర పోషక యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలు చేపట్టలేకపోవడం ద్వారా రైతు సోదరులు ఆశించిన స్థాయిలో పంట దిగుబడులను సాధించుకోలేకపోతున్నాం. కాబట్టి టమాటా, వంగ మరియు మిరప సాగు చేసే రైతులు ముందుగా నారును సాధారణ పద్ధతిలో నేలపై కాకుండా పోట్రీలలో నారు మొక్కలను పెంచుకోవాలి. ఎందుకంటే సాధారణ పరిస్థితుల్లో పెంచుతున్న నారుమడులలో అకాలంగా కురిసిన వర్షాల వల్ల నీరు నిలిచిపోయినప్పుడు నారుకులు తెగులు ఎక్కువ ఆశించి నారు చనిపోతుంది. దీని ద్వారా మొదట్లో రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి శాస్త్రవేత్తలు సూచించిన ఈ సమస్యను అధిగమించడానికి పోట్రీలలో నారు మొక్కలను పెంచుకోవడం ద్వారా ముఖ్యంగా 3 లాభాలను సాధించుకోవచ్చు. దానిలో మొదటిది విత్తనం రేటు సాంద్రతను 50% వరకు తగ్గించుకోవచ్చును, అలాగే మొలక శాతం 95% వరకు పెంచుకోవచ్చును, అలాగే నారుకులు తెగులను ఆశించని మొక్కలను ఉత్పత్తి చేసుకోవచ్చును. అదేవిధంగా ముందుగా టమాటాలో అధిక దిగుబడినిచ్చే రకాలైన ఆర్కా అభేదు, ఆర్కా సామ్రాటు, అదేవిధంగా ముందుగా టమాటాలో అధిక దిగుబడినిచ్చే రకాలైన ఆర్కా అభేదు, ఆర్కా సామ్రాటు, ఆర్కా ఆదిత్య మరియు సాహో రకాలను ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ రకం ఖరీఫ్లోను మరియు రబీలోను వేసుకొనవచ్చును మరియు ఈ రకం 4 రకాల తెగులను తట్టుకుంటుంది. దీనిలో ముందుగా తొందరగా ఆశించే ఆకుముడత తెగులు, అలాగే ఆలస్యంగా వచ్చే ఆకుముడత తెగులు, అలాగే ఆకు మాడు తెగులు మరియు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులను తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. కాబట్టి ఈ ఆర్కాభేద రకాన్ని మనం సాగు చేసుకోవాలి. ఈ రకం పంటకాలం 135 నుంచి 150 రోజులు. వీటి పండ్ల పరిమాణం మధ్యస్థంగా ఉండి గుత్తులు గుత్తులుగా కాపు కాస్తుంది. వీటి పండ్లు బరువు సుమారుగా 80 నుంచి 100 గ్రాములు ఉండి ఎకరానికి 18 నుంచి 20 టన్నులు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా ఆర్కా సామ్రాట్ ఈ రకం పంటకాలం 140 నుంచి 150 రోజులు. వీటి పండ్ల పరిమాణం పెద్దవిగా గుండ్రంగా ఉండి గుత్తులు గుత్తులుగా కాపు కాస్తాయి. వీటి పండ్లు బరువు సుమారుగా 90 నుంచి 110 గ్రాములు ఉండి మంచి నాణ్యత మరియు నిల్వకాలం 5 నుంచి 7 రోజులు ఉంటుంది. ఈ రకం ఎకరానికి 20 నుంచి 20 టన్నులు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా ఆర్కా ఆదిత్య సాగు చేసే రైతులు ఈ రకం పంటకాలం 130 నుంచి 150 రోజులు ఉంటుంది. వీటి పండ్ల పరిమాణం మధ్యస్థంగా ఉండి గుత్తులు గుత్తులుగా కాపు కాస్తాయి. వీటి పండు బరువు సుమారుగా 85 నుంచి 95 గ్రాములు ఉంటుంది. అలాగే వీటి నిల్వకాలం 6 నుంచి 7 రోజులు ఉంటుంది. ఇది కూడా 3 రకాలైన తెగులను తట్టుకొని మంచిగా ఎకరానికి 19 నుంచి 21 టన్నులు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా మిరప సాగు చేసే రైతులు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం గుంటూరు నుండి విడుదల చేసిన రకాలను ఎంచుకొని ఈ ఖరీఫ్లో సాగు చేసుకోవాలి. ముందుగా LCA 657 ఈ రకం పచ్చిమిరపకు మరియు ఎండుమిర్చికి అనుకూలము. దీని యొక్క కొమ్మలు బలిష్టంగా ఉండి పచ్చికాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి కాయలు సన్నంగా మధ్యస్థ పొడవుగా

తొమ్మిది నుంచి 11 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ మిరపకాయలు అధిక ఘాటు వల్ల కాయకుళ్ళు తెగులను తట్టుకొని ఎకరానికి ఎండుమిర్చి దిగుబడి 2.8 టన్నుల దిగుబడినిస్తుంది. అలాగే LCA 643 ఈ రకం కూడా పచ్చిమిరపకు మరియు ఎండుమిర్చికి అనుకూలము. దీని యొక్క మొక్కలు గుబురుగా ఉండి బలిష్టంగా మధ్యస్థ రకం పొడవుతో 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ రకం కూడా కాయకుళ్ళు తెగులను తట్టుకొని పచ్చిమిర్చి దిగుబడి ఎకరానికి 9 నుంచి 12 టన్నులు లేదా ఎండుమిర్చి దిగుబడి 2.5 నుంచి 2.6 టన్నుల దిగుబడినిస్తుంది. అలాగే బెండ సాగు చేసే రైతులు ఖరీఫ్ కాలంలో ఆర్కా అనామిక, ఆర్కా నిఖిత మరియు ఆర్కా అభయ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. ముందుగా ఆర్కా అనామిక, ఇది విత్తిన 55 రోజుల్లో మొదటి కోతకు వస్తుంది. వీటి కాయలు పొడవు 12 నుంచి 15 సెంటీమీటర్లు ఉండి మరియు పల్లాకు తెగులను తట్టుకొని ఎకరానికి 4 నుంచి 5 టన్నుల దిగుబడినిస్తుంది. అలాగే ఆర్కా నిఖిత, ఇది విత్తిన 50 రోజుల్లో కాపుకొస్తుంది. వీటి కాయలను ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి కాయలు పొడవుగా 15 నుంచి 18 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. ఇది కూడా పల్లాకు తెగులను తట్టుకొని ఎకరానికి 6 నుంచి 7 టన్నుల దిగుబడినిస్తుంది. అలాగే వంగ సాగు చేసే రైతులు ఆర్కా ఆనంద్, భాగ్యమతి, VNR 51P మరియు JK 8031 రకాలను ఖరీఫ్లో సాగు చేసుకోవడం వల్ల అధిక దిగుబడులను సాధించుకోవచ్చును. ముందుగా పోట్రీలలో కూరగాయల నారు మొక్కలు ఎలా పెంచుకోవాలి, దీనివల్ల కలిగే లాభాలు చూసుకున్నట్లయితే, ముందుగా పోట్రీలలో నారు మొక్కలు పెంచడానికి 2 భాగాల వానపముల ఎరువు మరియు 1 భాగం కొబ్బరి పొట్టును కలిపిన మిశ్రమాన్ని పోట్రీలలో నింపుకొని ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క రంధ్రంలో వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా నారు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇలా పెంచిన టమాటా నారును 25 రోజుల తర్వాత, వంగ మరియు మిరపనారును 35 నుంచి 45 రోజుల తర్వాత ప్రధాన క్షేత్రంలో వరుసకి మధ్య దూరం 3 అడుగులు లేదా 4 అడుగులు మరియు మొక్కకు మధ్య దూరం 2 అడుగుల దూరంలో నాటుకోవాలి. ఇలా నాటుకోవడం ద్వారా కలుపు తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. అలాగే కూలీలు ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే మల్చింగ్ షీటు వాడుకోవడం ద్వారా కలుపు నివారించడమే కాకుండా వైరస్ తెగులు వ్యాపింపజేసే రసం పిలిచే పురుగులను కూడా నివారించుకోవచ్చును. ఇలా ప్రధాన క్షేత్రంలో నాటుకునే ముందు 10 నుంచి 12 టన్నుల పసులెరువు, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను ఆకృతికలో వేసుకోవాలి. అలాగే ముఖ్యంగా టమాటా సాగు చేసే రైతులు 10 కిలోల బోరాక్సు మరియు 10 కిలోల జింక్ సల్ఫేటు వేసుకోవడం ద్వారా పండ్లు పగలకుండా మంచి నాణ్యత సాధించుకోవచ్చును. అదేవిధంగా జింక్ సల్ఫేట్ వేయడం ద్వారా ఫ్రూట్ సెట్ పర్సంటేజ్ బాగా పెరిగి దిగుబడులు బాగా పెరుగుతాయి. రైతు సోదరులు సాగులో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలంటే శాస్త్రీయ సలహాలు తప్పక పాటించాలి. దీనిలో ముందుగా సరైన దూరంలో ప్రధాన క్షేత్రంలో నాటుకోవడము, కలుపు యంత్రాన్ని వాడుకోవాలి, అలాగే బిందు సేజం అవలంబించాలి, అలాగే మల్చింగ్ షీట్ను వాడుకోవాలి, అలాగే టమాటాలో ట్రెల్లిస్ పద్ధతిని అవలంబించాలి. ఈ విధంగా సాగు చేయడం ద్వారా 40% వరకు ఖర్చు తగ్గి 35% వరకు అధిక దిగుబడులను సాధించుకోవచ్చును. కూరగాయలు సాగు చేసే రైతులకు సబ్సిడీ పథకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా టమాటా సాగు చేస్తే ట్రెల్లిస్ పద్ధతి అవలంబించిన రైతులకు ఎకరానికి 15,000 వరకు రాయితీ వస్తుంది. అదేవిధంగా కూరగాయల నారు లేదా విత్తనాల మీద 50% వరకు సబ్సిడీ వస్తుంది. అలాగే బిందు సేద్యం చేయడానికి 100% వరకు కూడా రాయితీ హరిజన మరియు గిరిజన రైతులకు వర్తిస్తుంది. మరియు 90% రాయితీతో మిగతా రైతు సోదరులకు ఈ బిందు సేద్యం పథకం వర్తిస్తుంది. అలాగే పందిరి తీగజాతి కూరగాయలైన బీర, ఆనప, దొండ, కాకర, ఆగాకర, శాశ్వత పందిర్లపై సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ వారు సబ్సిడీ రూపంలో 100,000 రూపాయల వరకు కూడా అందిస్తున్నారు. అలాగే కూరగాయల సాగులో మల్చింగ్ చేసిన రైతులకు ఎకరానికి 12,500 వరకు కూడా సబ్సిడీ అందిస్తున్నారు. ముఖ్యంగా తీగజాతి కూరగాయలైన బీర, కాకర, ఆనప మరి ఆగాకర ఎక్కువగా సాగు చేస్తున్నారు. కానీ రైతు సోదరులు ఆశించిన స్థాయిలో పంట దిగుబడి మరియు లాభాలను సాధించలేకపోతున్నాము. కాబట్టి ఈరోజు మనం అధిక లాభాలు సాధించాలంటే సమగ్ర పోషక యాజమాన్యం మరియు సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. వీటిలో ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే రకాలని ఎంచుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి, సరైన సమయంలో సరైన దూరాల్లో నాటుకోవాలి, శాశ్వత పందిర్లపై సాగు

చేసుకోవాలి మరియు బిందు సేద్యం అవలంబించాలి. మన రాష్ట్రంలో తీగజాతి కూరగాయలను 11,956 హెక్టేర్లో సాగు చేస్తూ 2.49 లక్షల టన్నులు దిగుబడిని సాధిస్తున్నాము. ఈ తీగజాతి కూరగాయలను సాగు చేసుకోవడానికి వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. అలాగే నేలలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ఉదయదైన చూసుక 6.5 నుంచి 7.5 ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే వీరిని విత్తే సమయం చూసుకున్నట్లయితే ఆనప, దోస, కాకర, బీర, ఆగాకరను ఈ ఖరీఫ్లో జూన్ నుంచి ఆగస్టు మొదటి పక్షం వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే విత్తనం మరియు విత్తన శుద్ధి పాటించేటప్పుడు ఈ తీగజాతి కూరగాయలను విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి రసం పిలిచే పురుగులు మరి తెగులను కూడా రాకుండా అరికట్టుకోవచ్చును. ఈ తీగజాతి కూరగాయలను 2 పద్ధతుల్లో సాగు చేస్తారు. మొట్టమొదటిది భూమి మీద పాదులను పాకించడం, అలాగే 2వ పద్ధతి అయిన శ్వాసత పందిర్లపై సాగు చేయడం. శ్వాసత పందిర్లపై తీగజాతి కూరగాయలను సాగు చేయడం వల్ల చాలా రకమైన ఉపయోగాలు ఉంటాయి. దీనిలో ముందుగా పందిర్లపై సాగు చేయడానికి ముఖ్యంగా బీర, ఆనప, కాకర, పొట్ల మరియు ఆగాకర చాలా ముఖ్యమైనవి. కానీ రైతు స్థాయిలో శ్వాసత పందిర్లు ఏర్పాటు చేయడానికి 1 ఎకరానికి 2.25 నుంచి 2.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి రైతు సోదరులకు 1 ఎకరానికి 50% అనగా 1 లక్ష రూపాయలు సబ్సిడీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు హార్టికల్చర్ శాఖ ద్వారా రైతులకు ఈ శ్వాసత పందిర్లను ఏర్పాటు చేసుకోవడానికి ఇస్తున్నారు. ఈ పథకం 2.5 ఎకరాల వరకు కూడా వర్తిస్తుంది. కాబట్టి రైతు సోదరులు మీ మండలంలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్స్ సంప్రదించి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి. 1 ఎకరానికి శ్వాసత పందిర్లు ఏర్పాటు చేయాలంటే 7 అడుగులు ఎత్తు మరియు 7.5 అంగుళాలు మందం ఉన్న 180 పోల్స్ కావాలి. అలాగే జిఏ వైరు 8 లేదా 10 గేజీ మందం ఉన్న వైరుతో పందిరంతా నిలువుగా మరియు అడ్డంగా అల్లుకోవాలి. ఈ విధంగా శ్వాసత పందిర్లపై బీర, ఆనప, కాకర, పొట్ల మరియు ఆగాకరను సాగు చేసుకోవాలి. ఎందుకంటే ఈ కూరగాయలను తీగజాతికి చెందినవి కాబట్టి వీటిని నేలపైన సాగు చేయడం ద్వారా ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించుకోలేకపోతున్నాం. దీనికి గల ప్రధానమైన కారణాలు చూసుకున్నట్లయితే ఈ తీగజాతి కూరగాయల్లోని ఆడ మరియు మగ పుష్పాలు ఒకసారి కాకుండా దశల వారీగా వస్తాయి. అంటే మొదటగా వచ్చిన ఆడపుష్పాలు ముందుగా, తర్వాత వచ్చిన ఆడపుష్పాల తర్వాత కాయలుగా మారుతాయి. కానీ పూత, పిందె మరియు కాయ తయారు దశలో నీటి యాజమాన్యం చాలా ముఖ్యము. కానీ నేలపైన సాగు చేసే ఈ కూరగాయలలో నీరు కాలువల ద్వారా పెట్టడం ద్వారా పుష్పాలు మరియు అభివృద్ధి చెందుతున్న పిందులు మరియు కాయలు నీటిలో మునిగిపోతాయి. తద్వారా పుష్పాలలో పరాగ సంపర్కం మరియు ఫలదీకరణ చెందక మరియు తెగుళ్ళు ఆశించడం ద్వారా రైతులకు ఎక్కువ నష్టపోతున్నారు. కాబట్టి శ్వాసత పందిర్లపై తీగజాతి కూరగాయలను సాగు చేయడం ద్వారా గాలి వెలుతురు బాగా సోకి కిరణజన్య స్వయంక్రియ బాగా జరిగి తద్వారా పిండి పదార్థాలు ఏర్పడడం ద్వారా పుష్పాలు ఎక్కువగా కాయలుగా మారి ఎక్కువగా దిగుబడినిస్తాయి. అంతేకాకుండా ఎరువులు వేసుకోవడానికి, పిచికారి చేసుకోవడానికి, నీటి యాజమాన్యం పాటించడానికి మరియు కోతలు కొయ్యడానికి చాలా సులభంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ విధంగా సాగు చేసిన కూరగాయలకు మంచి నాణ్యత కలిగి మార్కెట్లో మంచి రేటు కూడా లభిస్తుంది. ఇలా మనం అధిక దిగుబడిచ్చే రకాలు ఎంచుకున్న తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున తైరం లేదా 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోపిడ్ ఒకదాని తర్వాత ఒకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా నేల ద్వారా వ్యాపించే తెగులును మరియు రసం పిలిచే పురుగులైన తెల్లదోమ, పేనుబంక మరియు తామర పురుగులను 20 నుంచి 25 రోజుల వరకు కూడా అరికట్టుకోవచ్చును. ఇలా వేసిన తర్వాత ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను గొంతుల్లో వేసుకోవాలి. అలాగే 80 కిలోల యూరియాను 2 దఫాలుగా అనగా విత్తిన 25 నుంచి 30 రోజులకు ఒకసారి మరియు 2వ దఫ 40 కిలోల యూరియాను పూత మరియు పిండి దశల్లో వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువులను వేయకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టుకోవాలి. రైతు స్థాయిలో బీర, ఆనప, కాకర మరియు పొట్లకాయలలో ఆడ మగ పుష్పాలను గుర్తించడం ఎలా? ఈ తీగజాతి కూరగాయలు మోనీషియస్ జాతికి చెందినవి అనగా ఆడ మరియు మగ పుష్పాలు వేరువేరుగా ఉండి ఒకే మొక్కపై ఉంటాయి. దీనిలో మగ పుష్పాలు కాడలు పొడవుగా సాగి ఉంటాయి, ఆడపుష్పాలు లావుగా గదాకారంలో ఉంటాయి. ఈ విధంగా రైతు సోదరులు క్షేత్రస్థాయిలో ఆడ మరియు మగ పుష్పాలను గుర్తించాలి. కానీ వీటిలో ఆడపుష్పాల సంఖ్య ఎక్కువగా ఎర్లీ నోడ్ దగ్గర వచ్చేటట్టు యాజమాన్య పద్ధతులు పాటించాలి.

ఉండాలి. ఇలా నాటిన 12 నుంచి 15 రోజులకు అనగా 4 ఆకుల దశలో లీటర్ నీటికి 2 గ్రాములు బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయడం ద్వారా ఆడపుష్పాలు ఎక్కువగా పూసి పంట దిగుబడి పెరుగుతాయి. లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా కూడా ఆడపుష్ప సంఖ్య పెంచుకోవచ్చు. అలాగే నీటి తడులను క్రమం తప్పకుండా ఇచ్చుకోవాలి. లేదంటే నేల కానీ నీటి ఎద్దరికి కానీ లోనేట్లయితే ఎక్కువగా మగపుష్పాలు వచ్చి పంట దిగుబడి తగ్గిపోతుంది. గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3-4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు కూడా నీరు పెట్టాలి. ఆ తర్వాత పాద చుట్టూ 3 నుంచి 5 సెంటీమీటర్ మందం మట్టి ఎండినట్లుగా గుర్తించినట్లయితే ఆ తర్వాత కూడా నీరు పెట్టుకోవాలి. ఈ కూరగాయలు సాగు చేసే రైతుల్లో సస్యరక్షణ చర్యలు కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి. ముఖ్యంగా తీగజాతి కూరగాయలలో గుమ్మడి పెంకు పురుగు, పొట్ల ఆకు పురుగు, పండగ అనేది ప్రధానమైన కీటకాలు కాబట్టి గుమ్మడి పెంకు పురుగులు ఆశించినట్లయితే వీటి నివారణకు థైడోకార్బ్ 1 గ్రాము లేదా ప్రొపనోపాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ గుమ్మడి పెంకు పురుగులను నివారించుకోవచ్చును. అదేవిధంగా పొట్ల ఆకు పురుగు, ఈ పురుగు పంట పెరుగుదల దశలో మరియు పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి. దీని నివారణకు క్లోరీపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లేదా కినాల్పస్ 2 మిల్లీలీటర్లు లేదా థైడోకార్బ్ 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పొట్ల ఆకుపురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అదేవిధంగా పండగ అనేది కూడా చాలా తీవ్రమైన సమస్య ఈ తీగజాతి కూరగాయలలో. ఇవి పూత దశలో తల్లి పురుగులు పువ్వులపై గుడ్లు పెడతాయి. ఇవి పూత పిందుల్లోనికి చేరి కాయలను తిని నష్టపరుస్తాయి. దీని నివారణకు పూత పిందు దశలో మలాథియన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పండగను సమస్యను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చును. అదేవిధంగా తెగులు చూసుకున్నట్లయితే బూజు తెగులు, బూడు తెగులు అనేది ప్రధానమైన తెగుళ్ళు ఈ తీగజాతి కూరగాయలలో. ముందుగా బూజు తెగులు ఆశించిన ఈ తీగజాతి కూరగాయలు 1 మాదిరి వర్షంతో కూడుకొని చల్లని వాతావరణం ఆశిస్తుంది. మొదట్లో ఆకులపై లేత ఆకుపచ్చ, ముదరాకుపచ్చ కలిపి మొజాయిక్ వలె కనిపిస్తుంది. తద్వారా ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఊదరంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు మ్యాంకోజబ్ మరియు మెట్లాక్సిల్ కలిపిన మందును 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడి తెగులను మనం అరికట్టుకోవచ్చును. అదేవిధంగా బూడి తెగులు ఆశించిన తీగజాతి కూరగాయలు పైన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి లేదా ఆకుల కన్నా దాదాపు 20 రోజుల వయసు ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణ చర్యకు 1 మిల్లీలీటర్లు ట్రైడీమార్ప్ లేదా 1 మిల్లీలీటర్ డైనోక్యాప్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడి తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అలాగే వెర్రి తెగులు అనేది తీగజాతి కూరగాయల్లో ప్రధానమైన తెగులు. ఇది ఆశించిన తీగజాతి కూరగాయల్లో ఆకులు ఇనుల మధ్య మందంగా చారలు ఏర్పడి పెలుసుగా మారి గిడసబారిపోతాయి. పూత పిందే ఆగిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులను వ్యాపింపజేసే పేను బంక పురుగులను నివారించడానికి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెర్రి తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇవే కాకుండా తీగజాతి కూరగాయలలోని సమగ్ర సస్యరక్షణ పాటించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎండాకాలం వచ్చినప్పుడు లోతుగా దుక్కులు దున్నుకోవాలి. అలాగే పంట మార్పిడి జొన్న లేదా మొక్కజొన్నతో మనం పంట మార్పిడి చేసుకోవాలి. అలాగే పండగను నివారించడానికి మన ఎరలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు పాటించాలి. అలాగే మనకి సస్యరక్షణ విభాగంలో వంగ, మిరప మరియు టమాటాలను ప్రతి 10 వరుసల మొక్కకు 1 వరుస బంతి మొక్కలను నాటుకోవడం ద్వారా పురుగు యొక్క వృద్ధిని తగ్గించుకోవచ్చు. అలాగే పెంకు పురుగుల నివారణకు థైడోకార్బ్ 1 గ్రాము లేదా క్లోరీపైరిపాస్ 2 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే బూడి తెగుల నివారణకు డైనోక్యాప్ 1 మిల్లీలీటర్లు 1 లీటర్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా శాస్త్రవేత్తలు సూచించిన శాస్త్రీయ పద్ధతులు పాటించినట్లయితే మనకి వంగ, మిరప, టమాటా, మునగ అదేవిధంగా తీగజాతి కూరగాయలైన మనకి బీర, ఆనబ కాకర, ఆగాకర దాంట్లో ఎక్కువ లాభాలు మనం సాధించుకోవచ్చును. అదేవిధంగా ముఖ్యంగా రైతు సోదరులు

0: కూరగాయల్లోని ఎక్కువ లాభాలు సాధించాలంటే అధిక దిగుబడినిచ్చే రకాలైన టమాటాలు ఆర్కా అబేదు, ఆర్కా సామ్రాటు, ఆర్కా ఆదిత్య సాగు చేసుకోవాలి. అదే బీరలో చూసుకున్నట్లయితే ఆర్కా ప్రసన్న, ఆర్కా విక్రము, అలాగే నవీర వంటి రకాలను సాగు చేసుకోవాలి. అలాగే వంగలో చూసుకున్నట్లయితే మనకి భాగ్యమతి, గులాబీ ప్లస్ VNR 51P మరి JK 8031 సాగు చేసుకోవాలి. అదేవిధంగా బెండలో చూసుకున్నట్లయితే ఆర్కా అనామిక, ఆర్కా అభయ్ ప్లస్ 20 రకాలు మనం సాగు చేసుకోవాలి. చివరిగా మునగ చూసుకున్నట్లయితే మునగలో PKM 1 మరి ధనుష్ వంటి రకాలను సాగు చేసుకున్నట్లయితే రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించుకొని ఎక్కువ లాభాలు ఆర్జించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా మనం ఖరీపు కూరగాయ సాగులో సస్యరక్షణ ప్లస్ సమగ్ర యాజమాన్య పద్ధతులు తప్పక పాటించాలని చెప్పడం జరుగుతుంది. పరిమిడెంట్ పెండాలపై తీగజాతి కూరగాయలను సాగు చేసుకోవాలి.
1: మీరింతవరకు కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సత్తిబాబు గారు ఖరీఫ్ కూరగాయ పంటల్లో సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేసిన అంశాలు విన్నారు. తర్వాత వ్యవసాయ సమాచారంలో పుట్టగొడుగుల పెంపకం గురించి ఏ బృందాకుమారి గారు తెలియజేస్తారు.
2: రైతు సోదరి సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస వారు అందిస్తున్న అంశం పుట్టగొడుగుల పెంపకం మెలకువలు. పుట్టగొడుగులు అనేవి ఫంగై జాతికి చెందిన మొక్కలు, కానీ వీటిలో పత్రహరితం లేకపోవడం వల్ల ఇతర మొక్కలలాగా ఆకుపచ్చగా కాకుండా తెల్లగా ఉంటాయి. ఈ పుట్టగొడుగుల్లో చాలా రకాలున్నాయి. ప్రకృతి సిద్ధంగా మనకు లభించే పుట్టగొడుగుల్లో కొన్ని తినదగినవి ఉంటాయి, మరి ఇంకొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. తినదగిన పుట్టగొడుగుల్లో మన రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో తేలిగ్గా పెంచుకోదగ్గ పుట్టగొడుగుల్లో ముచ్చియపు చిప్ప పుట్టగొడుగులు ఒకటైతే, పాల పుట్టగొడుగులు ఇంకా వరిగడ్డి పుట్టగొడుగులు ప్రధానమైనవి. పుట్టగొడుగుల్లో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా మాంసపు కృతులు, పీచు పదార్థాలు, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండడం వల్ల వీటి పెంపకం చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది. అంటే ఏంటి, వీటన్నిటి వల్ల మనకి వినియోగదారులు కొనడం కూడా ఎక్కువ అవుతుంది. కొనడం ఎప్పుడైతే ఎక్కువైందో మంచి ధరకి రైతులు పండించింది వినియోగపడుతుందన్నమాట. అందువల్ల వీటి ప్రాధాన్యత పెరిగి అందరూ కూడా పెంచడం, వాటిని వినియోగదారుడికి అందించడం ఆ విధంగా చేస్తున్నారు. మరి పుట్టగొడుగుల ప్రాముఖ్యతను కూడా ఒకసారి చూస్తే, వ్యవసాయం నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలతో పుట్టగొడుగుల్ని నిర్ణీత కాలంలో పెంచుకోవచ్చు. పుట్టగొడుగులు సారవంతమైన నేల ఇంకా సూర్యరశ్మి లేకపోయినా కూడా పెరుగుతాయి. ఇదొక విశిష్టత దీనికి. పుట్టగొడుగులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. పుట్టగొడుగులు వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. ఇంకా శిలీంధ్ర బ్యాక్టీరియాలను కూడా వ్యతిరేకంగా పనిచేస్తాయి వాటి మీద కూడా. తర్వాత ఆహార ధాన్యాలలో మరియు పండ్లతో పోటీ పడకుండా ఆహార ఉత్పత్తిలో తమ ప్రాధాన్యతని సంతరించుకున్నాయి ఈ పుట్టగొడుగులు. పుట్టగొడుగుల్ని ఎగుమతి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. పుట్టగొడుగుల పెంపకం వల్ల గ్రామీణ ప్రజలకి మంచి ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. పుట్టగొడుగుల్ని తక్కువ ఖర్చు, సౌలభ్యమైన పరికరాలతో పెంచుకోవచ్చు. ఇంకా వీటిని తక్కువ విస్తీర్ణంలో కూడా పెంచుకోవచ్చు. సూర్యరశ్మి ఎక్కువగా అవసరం లేదు కాబట్టి ఇండ్లలో కూడా పెంచుకోవచ్చు. మరి వీటి పోషక ప్రయోజనాలు కూడా ఒకసారి చూసేద్దామా. పుట్టగొడుగులు అన్ని వయసుల వాళ్ళు కూడా తీసుకోదగ్గ సంపూర్ణ ఆహారం అని చెప్పుకోవచ్చు. పుట్టగొడుగుల్లో అధిక శాతం ప్రోటీన్లు, విటమిన్లు, లవణాలు కూడా ఉన్నాయి. వీటిలో లైసిన్, ట్రిప్టోఫాన్, విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం అధిక మోతాదుల్లో ఉన్నాయి. పుట్టగొడుగుల్లో కొలెస్ట్రాల్ అసలు ఉండదు, కానీ శరీరంలో విటమిన్ డిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఇగోస్టిరాల్ను కలిగి ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పుట్టగొడుగుల్లో ఉండే కొన్ని రకాల ప్రోటీన్లకు శరీరంలో ఉండే కొవ్వును కరిగించే గుణం ఉండడం వల్ల శరీర బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది ఇది. పుట్టగొడుగులు తక్కువ కెలరీలు కలిగి ఉండడం వల్ల, పిండి పదార్థం తక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. ఇక పుట్టగొడుగుల్లో రకాలు ఒకసారి చూద్దాం. పుట్టగొడుగుల్లో తినదగినవి ఔషధ గుణాలు

కలిగినవి మరియు విషపూరితమైన రకాలు లభ్యమవుతున్నాయి. సహజంగా దొరికే పుట్టగొడుగులే కాకుండా కొన్ని రకాల పుట్టగొడుగుల్ని ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వెలుతురు, కార్బన్ డయాక్సైడ్ను మొదలగుని నియంత్రించుకుని సాగు చేసుకోవచ్చు. పుట్టగొడుగుల్ని సాగు చేసేందుకు సానుకూల పరిస్థితులను బట్టి మన దేశంలో కొన్ని రకాల్ని కాలానుగుణంగా పెంచుకోవచ్చు. వాటి సాగు కోసం అవసరమయ్యే అనుకూల పరిస్థితుల్ని తయారు చేసుకుని సాగు చేసుకోవచ్చు. ముత్యపు చిప్ప పుట్టగొడుగు, పాల పుట్టగొడుగు, వరిగడ్డి పుట్టగొడుగు, బటన్ పుట్టగొడుగు. ముత్యపు చిప్ప పుట్టగొడుగు చూస్తే ఉష్ణోగ్రత 15 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. గాలిలో తేమ వచ్చేటప్పటికి 75 నుంచి 85% ఉండాలి. 1 కిలో తడిగడ్డికి విత్తన మోతాదు అయితే గనక 25 గ్రాములు ఉండాలి. పంట వ్యవధి 45 నుంచి 60 రోజులు ఉండాలి. మొదటి పంట సమయం 22 నుంచి 25 రోజుల మధ్య ఉంటుంది. పంట దిగుబడి 1 కిలో విత్తనానికి 8 నుంచి 10 కిలోలు ఉంటుందన్నమాట. అదే పాల పుట్టగొడుగు ఒకసారి చూద్దామా. ఇదైతే గనక 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. గాలిలో తేమ 80 నుంచి 85% ఉంటుంది. 1 కిలో తడిగడ్డికి విత్తన మోతాదు 40 నుంచి 50 గ్రాములు ఉంటుంది. పంట వ్యవధి 45 నుంచి 60 రోజులు ఉంటుంది. మొదటి పంట సమయం 35 నుంచి 40 రోజుల మధ్య ఉంటుంది. పంట దిగుబడి 1 కిలో విత్తనానికి 6 నుంచి 8 కిలోలు ఉంటుంది. మరి మూడవది వరిగడ్డి పుట్టగొడుగు కూడా చూద్దాం. దీని ఉష్ణోగ్రత 28 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటుంది. గాలిలో తేమ 80 నుంచి 85% ఉంటుంది. 1 కిలో తడిగడ్డికి విత్తన మోతాదు వచ్చేటప్పటికి 25 గ్రాములు, అంటే ముత్యపు చిప్ప పుట్టగొడుగులాగే దీనికి కూడా ఉందన్నమాట. పంట వ్యవధి వచ్చేటప్పటికి ఇది 20 నుంచి 40 రోజులు ఉంటుంది. మొదటి పంట సమయం 10 నుంచి 15 రోజుల మధ్య ఉంటుంది. పంట దిగుబడికి 1 కిలో విత్తనానికి 4 నుంచి 6 కిలోలు వస్తుందన్నమాట. అన్నిటికన్నా ఎక్కువగా అయితే ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అయితే వస్తున్నాయి. ఈ విధంగా ఈ రకమైన పరిస్థితుల్లో పుట్టగొడుగుల్ని సాగు చేసుకుంటే గనక మంచి లాభాలైతే రైతు సోదరులు పొందవచ్చు.

0: ఇంతటితో పల్లెసీమలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి.
1: ఇలాంటి కార్యక్రమంలో బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం వింటారు.
2: బేటీ బచావో బేటీ పడావో ఈ ప్రోగ్రాంని భారత ప్రభుత్వము జనవరి 22, 2015 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పానీపట్ హర్యానాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో చైల్డ్ సెక్స్ రేషియో చాలా తగ్గిపోతుంది కాబట్టి ఈ చైల్డ్ సెక్స్ రేషియోని గణనీయంగా పెంచేటట్లుగా, మరియు అదేవిధంగా అమ్మాయిల యొక్క చదువులలోనూ వారికి ఉండేటటువంటి వెల్ఫేర్లో బాగా వృద్ధిలోకి తీసుకొచ్చేటట్లుగా చేయటం కోసము మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, చైల్డ్ సెలెక్టివ్ అబార్షన్స్ని, ఆ ప్రాక్టీసెస్ని తగ్గించటము, దీని ద్వారా ఫీమేల్ ఫీటిసైడ్ అంటే భ్రూణ హత్యలని తగ్గించడము, నిరోధించడం అనేది మొట్టమొదటి లక్ష్యము. అదేవిధంగా అమ్మాయిలు వారి యొక్క సర్వైవల్ రైట్సు మరియు వారు ఎదుర్కొనేటటువంటి అనేక ప్రొటెక్షన్ ఇష్యూస్ని అడ్రస్ చేసేటట్లుగా, మరి ముఖ్యంగా జెండర్ బేస్డ్ వైలెన్స్ని, అమ్మాయిల పైన జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి సంరక్షణ పరమైనటువంటి సమస్యల్ని అధిగమించేటట్లుగా చేయటము ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. మూడోది వచ్చేటప్పటికి అమ్మాయిల్ని చదువులో కంటిన్యూ అయ్యేటట్లుగా మరియు వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళపైన నిలబడేటట్లుగా చేయటం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ఇందులో కూడా అమ్మాయిల యొక్క చదువు అంటే అమ్మాయిలను ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వారు ఎన్రోల్ అయ్యేటట్లుగా చేయాలి, మరియు 12వ తరగతి వరకు ఏ రకమైనటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా దీనిలో కొనసాగించేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మూడో ఉద్దేశం. దీనికి సంబంధించి ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయడానికి అవలంబించినటువంటి విధానాలు కానీ చూడగలిగితే మొట్టమొదటి

మొట్టమొదటగా మల్టీ సెక్టరల్ అప్రోచ్ ని అవలంబించడం జరిగింది. దీనిలో భాగంగా డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా హెచ్ఆర్డీ డిపార్ట్మెంటు నేషనల్ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వచ్చేటప్పటికీ అన్ని శాఖలు సమన్వయంగా కలిసి పనిచేస్తూ అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫీటిసైడ్, ఇన్ఫాంటిసైడ్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి అంశాలన్నీ సమర్థంగా ఎదుర్కొనేటట్లుగా, ఈ శాఖల మధ్య సమన్వయం జరిగేటట్లుగా ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి ఫీచర్గా ఉంచడం జరుగుతుంది. రెండో దాని ప్రకారంగా భారత ప్రభుత్వము ఎక్కడైతే అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇన్ఫాంటిసైడ్ ఇష్యూ ఎక్కువ ఉండేటటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలని గుర్తించి అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని జరిగేటట్లుగా, ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటం జరుగుతుంది. ముందుగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి 100 జిల్లాలని గుర్తించడం జరిగింది. ఎక్కడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువగా ఉందో వాటిపైన ఈ క్యాంపెయిన్ అంతా కూడా జరిగేటట్లుగా చూడటం జరుగుతుంది. మూడో ప్రధానమైనటువంటి విధానం అవలంబించింది ఏంటంటే, అన్ని శాఖలకు సంబంధించి కమ్యూనిటీస్ తోటి, తల్లిదండ్రులతోటి, సమాజంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులతోటి, వీళ్ళందరిలో కూడా వారి ఆలోచన దృక్పథంలో మార్పు తీసుకుని వచ్చేటట్లుగా, అమ్మాయిలకు చదువుకు సంబంధించి, అమ్మాయిలకు ఉండేటటువంటి రక్షణపరమైనటువంటి అంశాలపైన వారి యొక్క ఆలోచన దృక్పథం చాలా పాజిటివ్గా తీసుకొచ్చేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మరొక ఇంపార్టెంట్ ఫీచర్. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము ఎక్కడైతే ఈ 100 జిల్లాలు ఉన్నాయో, ఈ 100 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందచేస్తూ ఆ కుటుంబాలకి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా, ఈ సదుపాయాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా అందచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది ఈ కార్యక్రమంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. దీనిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, తర్వాత కుల పెద్దలు, మత పెద్దలు, లోకల్ గా పనిచేసేటటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, మీడియా, ఇవన్నీ కూడా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ, అమ్మాయిల యొక్క చదువుని ప్రమోట్ చేస్తూ తీసుకెళ్లేటట్లుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ 2015 జనవరి 22 దగ్గర నుంచి ఈ సంవత్సరం వరకు మనం చూసుకున్నటువంటి అభివృద్ధిగా చూడగలిగితే, చైల్డ్ సెక్స్ రేషియో చాలా ఇంప్రూవ్ అయింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో చైల్డ్ సెక్స్ రేషియో 2015 నుంచి ఇప్పటికి చూడగలిగితే చాలా ఇంప్రూవ్ అయితే జరగడం జరిగింది. అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు, ఈరోజు బేటీ బచావో బేటీ పడావో అనేది కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మందికి ఈ కార్యక్రమం యొక్క అంశాలు, వాటి యొక్క ఉద్దేశాలు ఈ స్కూల్లో ద్వారా, కమ్యూనిటీలో జరిగేటటువంటి రకరకాల కార్యక్రమాల ద్వారా అందరికీ తెలియచేయటం అనేది జరుగుతుంది. దీని ద్వారా టార్గెట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, తల్లిదండ్రులు, సమాజము అమ్మాయిలకు సంబంధించి ఏ విధమైనటువంటి అంశాల్లో వారికి సహాయపడగలుగుతారు, వారు అమ్మాయిల యొక్క చదువు విషయంలో ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకురాగలుగుతారు, ప్రభుత్వం వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందచేస్తున్నాయనేదంతా కూడా వారికి అర్థం చేసుకునేటటువంటి ఒక అభివృద్ధి కూడా మనము ఈ 10 సంవత్సరాల్లో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా మూడో రకమైనటువంటిది ఏంటంటే, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అవుట్కమ్స్ ఏంటంటే, అమ్మాయిలు స్కూల్లో ఎన్రోల్మెంటు గణనీయంగా పెరిగింది. ప్రాథమిక స్థాయి నుంచి, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు జరుగుతూ ఉంది. ఇంకా ఈ యొక్క ఇనిషియేటివ్స్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటము జరుగుతూ ఉంది. డ్రాప్అవుట్ రేట్స్ ను కూడా తగ్గించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువ ఉన్నటువంటి జిల్లాలలో సెలెక్టివ్ గా చాలా కాంప్రహెన్సివ్ గా పనిచేయటం స్టార్ట్ అవ్వటం జరుగుతూ ఉందో, ఈ కుటుంబాలకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి వరుసగా 3 నుంచి 4 వరకు అమ్మాయిలు కానీ ఉండాలంటే, ఆ అమ్మాయిలు ఆ కుటుంబానికి భారం కాదు అనేటటువంటి ఒక ఉద్దేశం కింద వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ప్రత్యేక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం కానివ్వండి, ఈ కార్యక్రమాల ద్వారా ఇవ్వటం వల్ల తల్లిదండ్రులు కూడా వారి యొక్క బిడ్డల్ని, మరి ముఖ్యంగా అమ్మాయిల్ని స్కూల్లో కొనసాగేటట్లుగా చేయటం జరుగుతుంది. అయితే ఈ ఛాలెంజెస్ అనేది లేకపోవటం ఏం లేదు, కానీ వీటిల్లో ప్రధానంగా కొన్ని ఛాలెంజెస్ చూడగలిగితే ఏమవుతుందంటే, ఈ కార్యక్రమం అమలు చేయటంలో అనేక డిపార్ట్మెంట్ యొక్క మధ్య సమన్వయం అనేది కావాలి. ఈ సమన్వయాన్ని మరింతగా ముందుగానే తీసుకుని రాగలిగితే ఈ కార్యక్రమాన్ని యొక్క నిజమైనటువంటి లక్ష్యాలని నెరవేర్చుకోవటంలో చాలా వరకు సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని మరింతగా గ్రామాల్లోకి, ట్రైబల్ ఏరియాస్లోకి,
అర్బన్ స్లమ్స్లో

0: ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, మీడియా ద్వారా కానివ్వండి అదేవిధంగా. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఇంపాక్టు ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రైమరీ స్కూల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి టెరిషరీ ఎడ్యుకేషన్ ట్రాన్సిషన్ స్థాయిలో బాగా జరిగేటట్లు కానీ చూడగలిగితే ఖచ్చితంగా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలని మనము ముందు ముందు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా మనం చేసుకొని తీసుకెళ్ళటానికి మరి ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే టెక్నాలజీని కూడా మనము దీనిలో మరింతగా ఇన్వాల్వ్ చేయగలిగి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పులు తీసుకొచ్చేటట్లుగా చేస్తూ ప్రభుత్వ శాఖల మధ్య సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని కానీ అమలు చేసి ముందు కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల సమయంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలని అన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకెళ్తాయనే ఒక నమ్మకంతో ఈ బేటీ బచావో బేటీ పడావో ఇప్పటి వరకు చూపెట్టినటువంటి మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే తల్లిదండ్రులు వారి బిడ్డలకు సంబంధించి మరీ ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి 12వ తరగతి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని స్కూల్లోకి తీసుకెళ్లాలి అనేటట్లుగా వాళ్ళ ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. అంటే ఇది రూట్ కాజ్ని టచ్ చేయగలుగుతుంది ఈ కార్యక్రమం. ఎందుకంటే 12వ సంవత్సరం ఎప్పుడైతే బిడ్డ స్కూల్లో లేకుండా బయట ఉంటారో ఆ బాలిక అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ సమస్యలు ఎలాగ మారచ్చు అంటే డ్రాప్అవుట్ కింద మారచ్చు, బాల్య వివాహాల కింద మారచ్చు, లేకపోతే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కింద మారచ్చు, చైల్డ్ వల్నరబిలిటీ అనేక రకాల విధంగా మారటానికి అవకాశం ఉంది. కానీ ఇదే బాలిక స్కూల్లో కానీ అయితే ఆటోమేటిక్గా ఈ సమస్యలన్నిటి నుంచి కూడా దూరం కావటానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక దృక్పథాన్ని ఈ బేటీ బచావో బేటీ పడావో తీసుకొని రావటం జరుగుతుంది. దీంతోపాటు 3వ అంశం ఏంటంటే ఒక కల్చరల్ షిఫ్ట్ కూడా జరిగిందండి. కల్చరల్ షిఫ్ట్ అంటే తల్లిదండ్రుల నుంచి స్కూల్స్ వరకు అమ్మాయిల యొక్క చదువుకి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి క్రమంలో పూర్తి యొక్క వారి శక్తి సామర్థ్యాలపైన వారు ఆధారపడుతున్నారు, వారికి అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటున్నాయనేటటువంటి ఒక ఆలోచనని కూడా ఈ మంచి ఆలోచనను కూడా ఈ కార్యక్రమం ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల్లో అనేక రాష్ట్రాల్లో బాలికల యొక్క ఎన్రోల్మెంట్ ఈ స్థాయిలో వస్తే రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో మన అమ్మాయిలు ఈ ఉన్నత విద్యలో మరింతగా వృద్ధి చెంది ఇన్ఫాంటిసైడ్ అండ్ ఫీమేల్ ఫీటిసైడ్ అనేటటువంటి ఒక సమస్యల్ని సమాజం మొత్తం కూడా కలిసికట్టుగా అధిగమించి ముందుకు తీసుకెళ్తుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఈ కార్యక్రమం ద్వారా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో ఆ మార్పులు తీసుకుని రావడానికి అవకాశం ఉంటుందని మనము నమ్ముదాం, విశ్వసిద్దాం.
1: బేటీ బచావో బేటీ పడావో పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ధర్మచక్రం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: తర్వాత మీరు వినబోయే పాట జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు

స్వరమాలిక కార్యక్రమంలో కొన్ని తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఆయనకిద్దరు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో 17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంధన నిల్వ వ్యవస్థలతో కూడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పీఎంఎస్ఎస్వైకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఈ పథకానికి 5,070 కోట్ల రూపాయల మొత్తం వ్యయాన్ని మంత్రిమండలి ఆమోదించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా 5,000 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను, వాటితో పాటు కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం కలిగిన ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నిల్వ సామర్థ్యం 10,000 మెగావాట్లుగా ఉంటుందన్నారు. ఈ పథకం అమలుకు అదనపు భూసేకరణ అవసరం ఉండదని, ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లు, కాలువలు, పారిశ్రామిక చెరువులను వినియోగించుకుంటే సరిపోతుందని మంత్రి వివరిస్తూ,
1: जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. इस स्कीम में टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी और 5 साल की स्कीम में 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा स्कीम में.
0: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు 5 ఏళ్ల కాలానికి 3.15 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యయాన్ని ఆమోదించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రైతుల సంక్షేమం, వారి ఆర్థిక అభివృద్దే దేశాభివృద్దికి పునాదిగా ప్రభుత్వం భావిస్తోందని, అర్హులైన రైతు కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ విధానం ద్వారా పారదర్శకంగా సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు.

0: ఇప్పటి వరకు 23 విడతల ద్వారా 447,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తెలియజేశారు. ఈ ఆర్థిక సహాయం వల్ల రైతులు విత్తనాలు, ఎరువులు, సాగునీరు, యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో పెట్టుబడులు పెట్టగలుగుతున్నారని ఆయన వివరించారు. అదేవిధంగా జాతీయ ఆఫ్షోర్ అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దీని అమలుకు 84,84 కోట్ల రూపాయల వ్యయాన్ని ఆమోదించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. సముద్ర జలాల్లో ఖనిజాలు, ఇంధన వనరుల అన్వేషణకు సంబంధించిన సమగ్ర చర్యలను ఈ పథకం కలిగి ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రాజ్యసభలో కూడా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై నినాదాలు చేసి సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో సభను సోమవారం వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభంలో పలువురు కేంద్ర మంత్రులు సభాపీఠంపై నివేదికలు ఉంచారు. అందులో గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్కు సంబంధించిన శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను కూడా సమర్పించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన శాఖకు సంబంధించిన నకిలీ వార్తల నియంత్రణ వ్యవస్థ సమీక్షపై పార్లమెంటరీ స్థాయి సంఘం చేసిన సిఫార్సుల అమలు, స్థితిగతులపై ఈరోజు సభలో ప్రకటన చేశారు. 0 అవర్లో పలువురు సభ్యులు అత్యవసర ప్రజా సమస్యలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రతి అంశంపైన సభకు అంతరాయం కలిగిస్తూ చర్చలకు దూరంగా ఉండడం ద్వారా ప్రతిపక్షం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. గందరగోళం కొనసాగడంతో రాజ్యసభ చైర్మన్ సిసి రాధాకృష్ణన్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. అయితే నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగించవద్దని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశమైన అనంతరం రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2025, జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు 2025లకు సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పణ గడువును 2026 శీతాకాల సమావేశాల చివరి వారంలోని తొలి రోజు వరకు పొడిగించేందుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను పరిశీలన, ఆమోదం కోసం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఈ కీలక బిల్లుపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షం వ్యవహరించడం విచారకరమని అన్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ముందుగానే చర్చకు సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్షం సహకరించలేదని ఆయన విమర్శించారు. విస్తరించిన ఖేలో ఇండియా పథకంతో పాటు జాతీయ క్రీడా సమాఖ్యలకు అందించే ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 వరకు అమలు కానున్న ఈ కార్యక్రమాలకు కలిపి 36,441 కోట్ల రూపాయల వ్యయాన్ని మంజూరు చేసింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో మీడియాకు వివరిస్తూ, దేశంలోని ప్రతి ప్రతిభావంతుడైన యువ క్రీడాకారుడికి అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు స్పష్టమైన అవకాశాలు, మార్గదర్శక వ్యవస్థను ఈ పథకం కల్పిస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రారంభమై టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్ స్థాయి వరకు చేరుకునేలా దేశవ్యాప్తంగా సమగ్ర శిక్షణ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఈ పథకం దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: खेलो इंडिया स्कीम के तहत एक बहुत सिस्टमेटिक तरीके से स्टूडेंट्स को खासकर यूथ

0: आपको तैयार किया जाएगा स्पोर्ट्स के कॉम्पिटिशन्स के लिए, चैंपियनशिप के लिए। कंप्लीट एक कॉम्प्रिहेंसिव व्यू लिया जाएगा, स्टेडियम हो, इंफ्रास्ट्रक्चर हो, ट्रेनिंग का प्रोग्राम हो, न्यूट्रिशन प्रोग्राम हो, मेंटोरशिप हो, उन सब के ऊपर एक बहुत केयरफुली क्राफ्टेड प्रोग्राम बनाया गया है।
1: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విమానయానాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ వృద్ధిని ప్రోత్సహించేలా 5,640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి రేపు జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా విశాఖ జిల్లా తర్లువాడలోని ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు భోగాపురం నుండి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు 4 పునరుత్పాదక ఇంధన జోన్ మొదటి దశ అనుసంధానానికి సంబంధించిన ట్రాన్స్మిషన్ వ్యవస్థకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. NH-365 పై రేచర్ల, గురువాయిగూడెం మధ్య 4 వరుసల రహదారి, NH-365 పై గురువాయిగూడెం దేవరపల్లి విభాగం, NH-67 పై తాడిపత్రి బైపాస్ వంటి కీలక రహదారి ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేయనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశాయి. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో 17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర పాడిన పాట ముద్దుల ప్రేయుడు చిత్రం నుండి.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట దళపతి చిత్రం నుండి మనో స్వర్ణలత పాడిన పాట.

0: కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట రుద్రవీణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్న.

మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. ఇప్పుడు కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వయలిన్ వాదనం వింటారు. సహకార వయలిన్ శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి. మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలు వింటారు. బ్రోవ భారమ బహుదారీ రాగం ఆదితాళం.

మీరింతవరకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు వయలిన్ వాదనం విన్నారు. సాకార వయలిన్ శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఆపాత మధురాలు, పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా శాంతి నివాసం చిత్రం నుండి పి సుశీల ఘంటసాల పాడిన పాట, సాహిత్యం సముద్రాల, సంగీతం ఘంటసాల.

తర్వాతి పాట ఏఎం రాజా స్వరకల్పనలో జిక్కి పాడిన పాట సాహిత్యం ఆత్రేయ పెళ్లి కానుక చిత్రం నుండి.

తర్వాత ఇద్దరు మిత్రులు చిత్రానికి ఆరుద్ర సాహిత్యం అందించగా సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట

0: ना गुड नाइट।
1: కార్యక్రమంలో చివరిగా భార్యాభర్తలు చిత్రం నుండి సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పనలో ఘంటసాల పి సుశీల పాడిన పాట సాహిత్యం శ్రీశ్రీ.

0: momentum alive. He clinched the men's 60kg title, defeating Australia's Joshua Cotts in the final. Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have congratulated Asmita Dey and Harsh Singh on their gold medal victories. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం హే సుందర భారత వసుంధర బృందగానం వింటారు. రచన శ్రీ ఎం రామకోటి, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 చింతన వ్యాఖ్యానం శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్. 6:35 పొలం పనులు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయంలో వ్యాపార సరళి గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేస్తారు. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో భాగంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ డే గురించి కొన్ని విషయాలు. ఆధునిక తెలుగు కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. భారత జాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర్ తిలక్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుంటారు. తర్వాత లలిత సంగీత కార్యక్రమం. గానం శ్రీ తట్టు హరీష్, కీబోర్డ్ శ్రీ యు శివ, తబలా శ్రీ యు సూర్యనారాయణ. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు వింటారు. 8:15 ఆంగ్ల వార్తా ప్రసారం మార్నింగ్ న్యూస్. 8:30 ఎస్ జోగినాయుడు గారిచే శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం. గానం శ్రీమతి నిత్యశ్రీ మహదేవన్. 8:59 తిరిగి 10:15 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:20 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నరసింహశర్మ, ఎన్ మణి. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:33 మహిళా వాణి హలో బాగున్నారా కార్యక్రమం వింటారు. 2:31 సైనిక్ మాధురి కార్యక్రమంలో లోక్ గీత్ వింటారు. ఇంకా సాయంత్రం 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు. 6:00 వాతావరణ సమాచారం. 6:30 సాయం సమీరాలు కార్యక్రమంలో గుంజన్. ఇంకా ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షిక గురించి తెలుసుకుంటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమం. ఇంకా జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 స్వరమాలిక. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం చిన్మయీ సిస్టర్స్ గాత్రయుగుళం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. విశాఖపట్నంలో పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.0 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం స్వల్పంగా నమోదైంది. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల వారికి స్థానిక వాతావరణ సూచన. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షం లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 31 తేదీ నుండి 4 వరకు ఎలాంటి హెచ్చరిక లేదు. అయితే దక్షిణ తమిళనాడు తీరం, దక్షిణ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల

ఇప్పటికీ ఆగస్టు 4 వరకు అక్కడక్కడ బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఆ ప్రాంతాలకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచిస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14:02. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ఎస్ ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz పై ప్రసారమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.